ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 26వ రోజు. ఇప్పుడు మంగళధ్వని వింటారు. అనంతరం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. వీరేలే

0: Rainbow 101.9.
1: నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం విత్ యువర్ ఆర్జే నానా ప్రతాప్ అండ్ స్టూడియో క్లాక్ల టైం 6:11 అవుతుంది. అండ్ ద డేట్ డే టుడే ఈజ్ 17th September 2026 అండ్ ఈరోజు గురువారం. కాబట్టి మనం బాబా పాటతో మన డేని మన షోని స్టార్ట్ చేసేద్దాం. స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియో క్లాక్ల టైం 6:29 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం విత్ యువర్ ఆర్జే రణ ప్రతాప్తో. అండ్ ఈరోజు క్షేత్రీయ దర్శన్లో మనము డిచ్పల్లి రామాలయం గురించి మాట్లాడదాం. ఇది నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి అనే గ్రామంలో ఉన్న పురాతనమైన రామాలయం అన్నమాట. కాకతీయుల కాలానికి చెందిన ఈ ఆలయం రాతి శిల్పకళ చారిత్రక నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది అన్నమాట. ఎవరు నిర్మించారంటే ప్రభుత్వ జిల్లా వెబ్సైట్ ప్రకారం కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఖచ్చితంగా ఏ రాజు నిర్మించారనే విషయం ధృవీకరించే ప్రాథమిక శాసనం లేదు కాబట్టి ప్రస్తుతం ఇది కాకతీయులు నిర్మించారు అని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తారన్నమాట. అయితే ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి అండ్ ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఈ ఆలయ యొక్క శిల్ప కళా సంపద ఏంటి అని చెప్పేసి అన్నీ మనం మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టేట్ ఇండో ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

క్షేత్రీయ దర్శిని కార్యక్రమం అండ్ మనం ఇందులో మనం మాట్లాడుతున్నాం బిచ్చుపల్లి రామాలయం గురించి. ఇది కాకతీయులకు నిర్మించారు అండ్ ఈ ఆలయం శ్రీరాముడికి అంకితం చేయబడిన రామాలయం అన్నమాట. అంటే రాముడిపై భక్తి ఆధ్యాత్మిక ఆరాధన కోసం ఆలయం నిర్మించబడింది. అయితే ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే రాతి శిల్పకళ. బిచ్చుపల్లి రామాలయం నలుపు తెలుపు బస్టాల్ రాళ్లతో నిర్మించబడిందన్నమాట. ఆలయ గోడలు, స్తంభాలు, పైకప్పులు, ద్వారబంధాలపై అద్భుతమైన శిల్పకళలు కనిపిస్తాయి. దేవతలు, దేవతామూర్తులు, జంతువులు, అలంకరణ నమూనాలు వంటి అనేక శిల్పాలు ఈ ఆలయ నిర్మాణానికి ప్రత్యేకంగా నిలబడ్డాయి అన్నమాట. ఇంకో ప్రత్యేకత ఏంటంటే కీర్తి తోరణం. ఆలయ మెట్ల ప్రవేశ ద్వారం వద్ద కనిపించే కీర్తి తోరణం కాకతీయుల నిర్మాణ శైలికి గుర్తు చేస్తుంది అండ్ అలాగే రాతిపై చెక్కిన సున్నితమైన అలంకరణను అప్పటి శిల్పుల నైపుణ్యాన్ని కూడా తెలియజేస్తుంది. అండ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే నూట ఐదు మెట్లు అన్నమాట. ఆలయానికి చేరుకోవడానికి 105 మెట్లు ఉన్నాయన్నమాట. ఈ మెట్ల మార్గం ఆలయ నిర్మాణంలో ముఖ్యమైన భాగం. సో ఆలయం గర్భగుడి వరకు వెళ్ళాలంటే మనం 105 మెట్లు ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ నాలుగో ప్రత్యేకత ఏంటంటే కిల్లా రామాలయం అనే పేరు. అంటే బిచ్చుపల్లి రామాలయానికి కిల్లా రామాలయం అని కూడా పిలుస్తారనమాట. ఆ పేరుతోనే స్థానికంగా ఆలయానికి కూడా మంచి గుర్తింపు ఉంది. అండ్ వర్షాకాలంలో ద్వీపంలో కనిపించడం, అంటే ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం వర్షాకాలంలో నీరు చేరడంతో ఆలయం నీటి మధ్యలో ఉన్న ద్వీపంలో కనిపిస్తుంది. ఈ దృశ్యం సందర్శకులను ఆకట్టుకుంటుంది అన్నమాట. సో ఇది బిచ్చుపల్లి శ్రీ రామాలయం దేవుడి గురించి. వెంటనే ఉండండి ఆకాశవాణి FM Rainbow 101.9.

వెల్కమ్ బ్యాక్ స్టూడియో క్లోక్ల టైం 6:38 నిమిషాలు అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై.

0: వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ మనం ఈ టైంలో ఈ షోలో హెల్త్ గురించి మాట్లాడుకుందాం, న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుందాం, ఫిట్నెస్ గురించి మాట్లాడుకుందాం, అండ్ ఈరోజు డే స్పెసిఫిక్ ఏంటి అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుందాం. సో స్ట్రేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9. అండ్ యా, మన రాణా ప్రతాప్ షో ఉందంటే కంపల్సరీ సాంగ్ కూడా ఉండాలి కదా, రైట్? సో లిసన్ టు దిస్ సాంగ్ అండ్ మనం మాట్లాడేసుకుందాం ఆఫ్టర్ దిస్ సాంగ్.
1: ఇంకా పెడుతున్నావురా బాలు, ఎప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క.

స్టూడియో క్లాక్ టైం 7:10 యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ యా, ఎవ్రీ టైమ్ యూ జస్ట్ లిసన్ అబ్జర్వ్ అండ్ నా షో రెగ్యులర్గా వినే వాళ్ళకి అర్థమవుతుంది, మార్నింగ్ మార్నింగ్ కంపల్సరీ ఊరు పల్లెటూరు అండ్ నెక్స్ట్ ప్రణామం అనే పాట వస్తుంది. బికాజ్ ఊరు పల్లెటూరు అంటే మనం సిటీలో ఉంటాం కాబట్టి, ఎస్పెషల్లీ నేను సిటీలో ఉన్నాను కాబట్టి ఈ అర్బనైజేషన్ అంతా చూసి ఒక్కసారి ఈ పాట విన్నప్పుడు మార్నింగ్ టైం అట్లా ఊరికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. అండ్ దాంతోపాటు నెక్స్ట్ ప్రణామం అని చెప్పేసి ఈ సాంగ్ వింటే ప్రకృతికి ఈరోజు మనం గుడ్ మార్నింగ్, ప్రకృతికి మనం ప్రణామం చేసి మన షోని స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక గ్రీనరీ అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో మీరు కూడా మీ చుట్టూ నియర్బై ఉన్న ప్రకృతికి, నియర్బై ఉన్న చెట్లని, లేకుంటే నియర్బై ఉన్న గార్డెన్స్కి వెళ్ళి ఈ మార్నింగ్ లేవగానే ఫోన్ పట్టుకోకుండా చిన్నగా అట్లా వాకింగ్ చేస్తూ లేకుంటే జాగింగ్ చేస్తూ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసేసేయండి. నా షో ఇటు రైట్ స్టేట్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఫర్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్.

వెల్కమ్ బ్యాక్. టైమ్ 7:27 అండ్ యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్. అండ్ ఎస్, అండ్ ఈ మార్నింగ్ షోలో మనం ఫిట్నెస్, బాడీకి మార్నింగ్ మూమెంట్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఉదయం లేవగానే ఇంటెన్స్ వర్కౌట్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు రోజు 20 to 30 minutes బ్రిస్ట్ వాకింగ్ చేయవచ్చు, అంటే ఇంట్లోనే స్ట్రెచ్చింగ్ చేయవచ్చు, మెట్లు ఎక్కవచ్చు, మీ రోజువారీ రొటీన్లో మూమెంట్ పెంచుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే కొంచెం వాకింగ్ లైక్ స్ట్రెచ్చింగ్, సింపుల్ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్, ఇలా మీ ఫిట్నెస్ లెవెల్కి తగ్గట్టు ప్రారంభించవచ్చు. అండ్ అలాగే రోజంతా కంప్లీట్గా మనకి కూర్చొని చేసే వర్క్స్ ఉంటే మాత్రం కంపల్సరీ లేచి వాకింగ్ చేయండి. బట్ మనం మార్నింగ్లో కానీ అటో ఇటో ఎటో దూరంగా వెళ్ళి వాకింగ్ చేయాలి, కంపల్సరీ పార్క్కి ఇవ్వాలి, కంపల్సరీ గార్డెన్కి ఇవ్వాలి, కంపల్సరీ జిమ్కి ఇవ్వాలని లేదు. జస్ట్ మనం ఉన్న ప్లేసెస్లో చిన్నగా స్ట్రెచ్చింగ్ చేసి వాకింగ్, మన స్టెప్స్ ఉండే స్టెప్స్ ఉంటే ఒక 3-4 times ఎక్కి దిగడం కావచ్చు, లేకపోతే వాకింగ్ ఒక 100 steps వేసినా సరే, ఇట్లా ఇట్లా చిన్న చిన్న వాకింగ్ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది అన్నమాట.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లోక్ల టైం 7:58 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా కార్యక్రమాలు. అండ్ నెక్స్ట్ 2 మినిట్స్ తర్వాత అండ్ ఎగ్జాక్ట్లీ 8 o'clockకి న్యూస్ హెడ్లైన్స్ వింటారు. స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సిలికాన్ టు సిస్టమ్స్, బిల్డింగ్ ద ఎకోసిస్టమ్ అనే ఇతివృత్తంతో 3 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈరోజు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. హైదరాబాద్ విమోచనలో పాల్గొన్న వీరుల త్యాగాలను స్మరించుకోవడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ విమోచన దినోత్సవం, విశ్వకర్మ జయంతి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సింగరేణి కార్మికులకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. వరుసగా 2 ఏళ్లుగా దేశం 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోవడంలో సింగరేణి కార్మికుల భాగస్వామ్యం విలువైందని కొనియాడారు. తాడిచెర్లట్టు, పీకేఓసీ 2 బ్లాక్లు సింగరేణికి దక్కేలా చొరవ తీసుకున్నట్లు, కోయగూడెం 3 పై కూడా రాష్ట ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ పర్యటనకు వస్తున్న భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్కు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరఫున అధికారికంగా స్వాగతం పలకనున్నారు. బేగంపేట విమానాశ్రయంలో మంత్రి ఆయనకు స్వాగతం పలుకుతారు. పర్యటన ముగించుకున్న అనంతరం మధ్యాహ్నం ఉపరాష్టపతికి పొన్నం ప్రభాకర్ వీడ్కోలు పలకనున్నారు. ధరణి ద్వారా భూముల అక్రమంగా కొల్లగొట్టిన వ్యవహారాలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. నిషేధిత జాబితాను 7.91 లక్షల నుంచి 3.73 లక్షల ఎకరాలకు తగ్గించామన్నారు. ఇకపై కలెక్టర్లే విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారని, అప్పీల్, రివిజన్ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. 1 లక్ష కోట్ల విలువైన పేదల భూముల దోపిడీని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నాగోలులోని హైడ్రా శిక్షణ కేంద్రంలో యువ ఆపద మిత్ర 5వ బ్యాచ్ శిక్షణను హైదరా కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రారంభించారు. నగరంలో 69% చెరువులు కబ్జాకు గురయ్యాయని, వాటి పరిరక్షణతోనే వరదలను కట్టడి చేయవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన 117 మంది వాలంటీర్లు స్థానికంగా అప్రమత్తంగా ఉండి హైడ్రాతో కలిసి పనిచేయాలని సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 9 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. స్టూడియో క్లాక్ టైం 8:04 అవుతుంది. అండ్ ఈ సెగ్మెంట్లో మనం వాట్ ఆర్ ద డే స్పెసిఫిక్స్ ఫర్ దట్ టుడే అని చెప్పేసి మనం మాట్లాడదాం. అంటే ఈ రోజు ఏంటి అని చెప్పి తెలంగాణ విమోచన, తెలంగాణ వియోచన, తెలంగాణ విలీన దినోత్సవం అని చెప్పేసి కూడా ఈరోజు ఒక కన్ఫ్యూజన్లో డైలమాలో ఉంటాం. కాబట్టి ఏ ఏ డేస్, ఏ ఏ పార్టీస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాయి అని చెప్పేసి మాట్లాడదాం. అండ్ అలాగే ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ డేస్ కూడా ఉన్నాయి అనమాట, దాని గురించి కూడా మాట్లాడదాం ఆఫ్టర్ దిస్ సాంగ్. స్టేట్ ఇన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లాక్ల టైం 8:17 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్. అండ్ ఈరోజు ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం, అంటే వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే అనమాట. ప్రతి ఇయర్ సెప్టెంబర్ 17th మనం జరుపుకుంటాం. ఎందుకు అంటే ప్రపంచ రోగి భద్రత దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించుకుంటాం అన్నమాట. రోగులకు వైద్యం అందించే సమయంలో భద్రత, నాణ్యత, సరైన సమయానికి చికిత్స అందించడం యొక్క ప్రాముఖ్యతపై ప్రజల్లో వైద్య రంగంలో విస్తృత అవగాహన కల్పించడం కోసం ఈరోజు యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. వైద్యులు, నర్సులు, రోగులు, కుటుంబ సభ్యులు అందరు కలిసి రోగి భద్రతను పెంపొందించాలి. అండ్ మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు నిరంతర సురక్షిత సంరక్షణ అవసరం కాబట్టి అందించడం కోసం ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అంటే జరుపుకుంటాం ఒక అవేర్నెస్ కల్పించడానికి. సో మనం రోగులు పాటించాల్సిన భద్రతా జాగ్రత్తలు ఏంటి అంటే సమగ్ర ఆరోగ్య సమాచారాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టేట్ ఇండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి

అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చేయాలి. అప్పుడే పేషెంట్ సేఫ్టీ డాక్టర్స్ క్లియర్గా పాటించగలుగుతారు. అండ్ మందుల వివరాలు, మీరు తీసుకునే మందుల పేర్లు, మోతాదు అంటే డోసేజ్, తీసుకునే సరైన సమయం గురించి అవగాహన కలిగి ఉండాలి. మనం అదేవిధంగా తీసుకోవాలన్నమాట. అండ్ సందేహాలను కూడా నివృత్తి చేసుకోవాలి. అర్థం కాని చికిత్స విధానం లేదా పరీక్షల గురించి వైద్యుడిని ధైర్యంగా అడిగి తెలుసుకోవాలి. అండ్ మీ మెడికల్ రిపోర్ట్స్, ప్రిస్క్రిప్షన్స్, మందుల జాబితాను ఒక ఫైల్లో భద్రపరిచి ఉంచండి. అండ్ మన మెడికల్ రికార్డ్స్ని భద్రంగా మనం దాచిపెట్టుకోవాలి. అండ్ చికిత్స ఏదైనా పొరపాటు లేదా అవాంఛిత మార్పు లేదా సందేహం ఉంటే వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేసి వాళ్ళకి మనం సమాచారం ఇవ్వాలి. సో ఈ విధంగా ఇవన్నీ కూడా పాటిస్తే యాజ్ అ రోగి అండ్ అలాగే డాక్టర్స్, నర్స్, ఆరోగ్యం వారియర్స్గా ఎవరైనా సరే ఉంటే వారు ఇవన్నీ కూడా క్లియర్గా పాటిస్తే ప్రపంచ రోగి భద్రత దినోత్సవం మనం క్లియర్గా జరుపుకోవచ్చు. అండ్ దీని గురించి ఎంత అవేర్నెస్ కల్పించడానికి ఈ డే ఉంది అన్నమాట. రైట్, స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియో క్లాక్ టైమ్ 8:29 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో. అండ్ ఈరోజు ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం కదా, అయితే రోగులు పాటించాల్సిన భద్రతా జాగ్రత్తలు ఏంటి అంటే సమగ్ర ఆరోగ్య సమాచారం, వైద్యుడికి మీ మునుపటి ఆరోగ్య చరిత్ర, ప్రస్తుతం వాడుతున్న మందుల వివరాలు ఖచ్చితంగా తెలియజేస్తాయి.

స్టూడియో క్లాక్ల టైమ్ 8:41 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ మన శరీరానికి సొంతంగా ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఉందని మీకు తెలుసా? ఒక ఇమ్యూన్ సిస్టమ్ ప్రతిరోజు మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకే ఆరోగ్యకరమైన ఆహారం, సరైన నిద్ర, వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమని చెప్పేసి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. చేతులు కడుక్కోవడం ఒక ఆరోగ్య రహస్యం అంటాం. చేతులను శుభ్రంగా కడుక్కోవడం వల్ల అనేక ప్రాణాంతకర ఇన్ఫెక్షన్స్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని సులభంగా తగ్గించవచ్చు. అండ్ ఆసుపత్రుల్లో అలాగే ఇంట్లో ఇది రోగి భద్రత అత్యంత కీలకమైన భాగం అన్నమాట. అందుకని సో మీరు భోజనానికి ముందు లేదా చేతులు కడుక్కోవడానికి కనీసం 20 సెకండ్స్ అయినా టైం స్పెండ్ చేయాలి. మీరు స్పెండ్ చేస్తున్నారా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే, ఈరోజు ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం. అట్ ద సేమ్ టైం డాక్టర్సే కాదు, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి. అండ్ మందు తీసుకునే ముందు ఒక ప్రశ్న అడగాలి మనకి మనం, బికాస్ ఒక మందు ఎందుకు ఇస్తున్నారు, ఎంత మోతాదులో వేసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. బికాస్ మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదైనా సరే హెల్త్ బాగాలేనప్పుడు, వాళ్ళు కొన్ని ట్యాబ్లెట్స్ ఆర్ కొంత సిరప్ ఇస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చారు కదా, ఇది ఈ టైంకి వేసుకోండి, ఇది ఈ టైం వేసుకోండి అంటే డైరెక్ట్గా వేసుకోవద్దు మనం. ఏ ట్యాబ్లెట్ అది, ఎందుకు వేసుకోవాలి అని చెప్పేసి, బికాస్ ఇప్పుడు మన దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి జస్ట్ ఆ ట్యాబ్లెట్ నేమ్ వెనుక పేరు ఉంటుంది కదా, ఆ పేరు కొట్టి యూజర్స్ అని చెప్పేసి కొడితే అది ఎందుకు వేసుకోవాలి, అది వేసుకుంటే మనకి ఏం యూజ్ అవుతుందో క్లియర్గా మనకు చెప్తుంది అన్నమాట. సో కాబట్టి మనం మందులు వేసుకున్న ముందు అవి ఎందుకు వేసుకుంటున్నామని చెప్పేసి మనల్ని మనం ఒక్కసారి అడగాలన్నమాట. అండ్ నిద్ర కూడా శరీరాన్ని రిపేర్ చేస్తుంది, బికాస్ మనకి నిద్రకి టైం ఉండదు కదా. బట్ నిద్ర ఇస్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి గాఢ నిద్ర పట్టినప్పుడు శరీరం విశ్రాంతి తీసుకోవడంతో పాటు కణాల మరమ్మత్తు, పునరుద్ధీకరణ ప్రక్రియ అంటే సెల్యులర్ రిపేర్ శరవేగంగా జరుగుతాయంట. అందుకే సరైన నిద్ర సంపూర్ణ ఆరోగ్య జీవన శైలికి పునాది అని చెప్పేసి అంటారు. అండ్ రోగి అడిగే ప్రశ్న కూడా ఒక భద్రత చర్య అనమాట. అంటే వైద్యుడిని ప్రశ్నించడం అండ్ మందుల వివరాలు సరిచూసుకోవడం, గతంలో వచ్చిన అలర్జీలు లేదా సైడ్ ఎఫెక్ట్స్ను నిర్భయంగా చెప్పడం ద్వారా చికిత్సలో క్లారిటీ అండ్ ఖచ్చితత్వం స్పష్టంగా పెరుగుతుంది అంట. కాబట్టి మనం డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు డాక్టర్స్తో ఎంత జాగ్రత్తగా మనం ప్రతిదీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ తెలుసుకోవాలి కూడా, ఏదైనా సరే వాళ్ళు మందులు ఇస్తే డైరెక్ట్గా బ్లైండ్గా వేసుకోకుండా అది ఎందుకు వేసుకోవాలని చెప్పేసి డాక్టర్స్ని అడగండి. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని వేసుకోండి. రైట్, స్టేట్ ఇండియా ఆకాశవాణి ఫ్యామిలీ 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నెంబర్, వివరాలను
0: రీడ్ విత్ రెయిన్బో 2026

0: gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: స్టడీ క్లాక్ల టైం 8:55 అవుతుంది. 9:00 న్యూస్ హెడ్లైన్స్ వింటారు. స్టే ట్యూన్.

0: వెల్కమ్ బ్యాక్ స్టూడియో క్లక్ లో టైమ్ 901 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైట్ బ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఎస్, ఈరోజు తెలంగాణ విలీన దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం జరుపుతుంది. ఏ దినోత్సవం అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ 3 డేస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఈ 1 డేనే అంటే 17th సెప్టెంబర్ రోజునే ఈ 3 రోజులు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి మాట్లాడుకుందాం మనం ఆఫ్టర్ దిస్ సాంగ్. స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇంతకీ నీ పేరు చెప్పలేదు
2: మాతో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లాక్ల టైం 9:13 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం, అంటే ఒకే రోజు సెప్టెంబర్ 17 అనే డేని తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పేసి, తెలంగాణ విలీనం దినోత్సవం అని చెప్పేసి, తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అని చెప్పేసి, తెలంగాణ విద్రోహ దినోత్సవం అని చెప్పేసి, ఇట్లా చాలా ఒకే ఒక డేని ఒకే ఒక డేట్ని చాలా విధాలుగా పిలుచుకుంటారు అనమాట. అయితే ఫస్ట్గా మనం తెలంగాణ విమోచన దినోత్సవం కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందన్నమాట, ఎందుకు ఈ డే తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటామంటే, సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన చారిత్రక రోజు. 1948 హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో అధికారికంగా విలీనమైన రోజుగా దీనిని గుర్తిస్తామన్నమాట. అంటే మన మహత్తర ఘట్టానికి అర్థం చేసుకోవాలంటే నాటి నిజాం పాలన సాగిన విరోచిత ప్రజా పోరాటాలు అనంతరం భారతదేశంలో విలీనం కావడం వంటి అంశాలు సమగ్రంగా మనం తెలుసుకోవాలి. అండ్ ఒక్కసారి ఈ డే మనం గుర్తు చేసుకోవాలన్నమాట. ఆగస్ట్ 15 బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చేసిందనమాట. అంటే 1947 ఆగస్ట్ 15 ఇండియా, ఓవరాల్ ఇండియాకి ఫ్రీడమ్ వచ్చేసింది, కానీ హైదరాబాద్కి రాలేదు. ఎందుకంటే హైదరాబాద్ సంస్థానంగా ఉండే 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో హైదరాబాద్ సంస్థానం వెంటనే భారత్ యూనియన్లోకి విలీనం కాలేదన్నమాట.

దాని తర్వాత 1947 to 1948 వరకు హైదరాబాద్ సంస్థానంలో ప్రజా పోరాటాలు చాలా విపరీతంగా సాగినాయి. నిజాం నిరంకుశ పాలనలో ప్రాథమిక పౌర హక్కులు, ప్రజాస్వామ్య స్వేచ్ఛ కోసం అనేక ప్రజా ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఆర్య సమాజ్ తదితర వర్గాల ఆధ్వర్యంలో నడిచిన తెలంగాణ సాయుధ పోరాటం ఈ కాలంలో ప్రపంచాన్ని ఆకర్షించే చారిత్రక ప్రజా ఉద్యమం అన్నమాట. 1948 సెప్టెంబర్ 13 ఆపరేషన్ పోలో ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంలో అశాంతి, రజాకాల ఆగడాలను అంతమొందించడానికి సైనిక చర్యలు ప్రారంభించింది. దీనికి అధికారికంగా ఆపరేషన్ పోలో లేదా పోలీస్ యాక్షన్ అని పిలుస్తారన్నమాట. అండ్ 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం విలీనం. భారత సైన్యం ముందు నిజాం సైన్యం లొంగిపోయింది. నిజాం నవాబు భారతీయ యూనియన్లో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. అండ్ ఈ చారిత్రాత్మక రోజునే హైదరాబాద్ విమోచన దినోత్సవంగా గుర్తిస్తారన్నమాట. అయితే తెలంగాణ సాయుధ పోరాటం ముఖ్యమైన నేపథ్యం ఏంటంటే, హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనకు జాగీర్దారులకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు, సామాన్య ప్రజలు తిరుగుబాటు చేశారు. భూస్వామ్య దోపిడీ, అమానవీయ వెట్టి చాకిరి, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటంలో దొడ్డి కొమరయ్య వంటి వందలాది మంది వీరులు ప్రాణత్యాగం చేసి అమరులయ్యారు. సో ఇట్లా చాలామంది. సో దీనికి రెఫరెన్స్గానే మనకి బండెన్క బండి కట్టి అనే పాట కూడా వచ్చింది. ఆ పాట ఇప్పుడు విందాం. దీని తర్వాత రజాకార్లు ఎవరు, సెప్టెంబర్ 17 పేర్లలో తేడా ఎందుకుంది అని చెప్పేసి కూడా మాట్లాడుకుందాం. స్టేట్ ఇంటూ ఆకాశవాణి FM Rainbow 101.9.

0: గద్దర్ గారు పాడిన పాట మా భూమి మూవీ నుంచి విన్నాం. సో ఈ యొక్క సాంగ్ క్లియర్గా మనం దీని లిరిక్స్ వింటే చాలు, అప్పుడు రైతుల సాయుధ పోరాటం ఏ విధంగా జరిగిందో మనందరికి తెలుస్తుంది అనమాట. అండ్ రజాకార్లు, ఇందులో ఎస్పెషల్లీ రజాకార్లు అని చెప్పి మెన్షన్ చేశారు కదా, రజాకార్లు ఎవరు అంటే, రజాకార్లు నిజాం నిరాంకుష పాలనకు మద్దతుగా కాసిం రజ్వీ నాయకత్వంలో పనిచేసిన ప్రైవేట్ సాయుధ బృందాలన్నమాట. వీరి అరాచకాలు, గ్రామాలపై దాడులు, ప్రజలపై జరిగిన తీవ్ర హింస హైదరాబాద్ సంస్థాన చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన, బాధాకరమైన ఒక అధ్యయనం అనమాట. సో దీన్ని చాలామంది, మనం రీసెంట్గా రజాకార్ అనే సినిమా వచ్చింది, అక్కడ కూడా మనం చూసినాం కదా, మన ఆడిబిడ్డల్ని బతుకమ్మ ఆడించడం, ఇట్లా చాలా ఘటనలు జరిగినాయి అనమాట. అందుకే వీళ్ళందరి పైన తిరగబడ్డారు. సెప్టెంబర్ 17లో పేర్లు తేడా ఎందుకున్నాయి అంటే, చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ఈ రోజును వివిధ ప్రభుత్వాలు రాజకీయాల ద్వారా వేర్వేరుగా పేర్లతో స్మరించుకుంటాయి అనమాట. సో అందులో కొన్ని ఏంటంటే, తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా హైదరాబాద్ లిబరేషన్ డే పేరుతో నిర్వహిస్తుందన్నమాట. అండ్ అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అని చెప్పేసి 2024 నుంచి అధికారికంగా ఆ పేరుతో నిర్వహిస్తుంది. అండ్ జాతీయ సమైక్యత దినోత్సవం అని చెప్పేసి తెలంగాణ గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ పేరు నిర్వహించారనమాట. అండ్ అట్లే తెలంగాణ విద్రోహ దినోత్సవం అని చెప్పేసి ఇట్లా చాలా పేర్లతో ఈ డేని పిలుచుకుంటారనమాట. రైట్, స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ ఇప్పుడు ఒక కమర్షియల్, ఇప్పుడు ఒక ప్రోమో వస్తుంది, దీని తర్వాత సాంగ్. స్టే ట్యూన్.
1: బతుకమ్మ పూల సోయగం,
2: బోనాల జాతర ఉత్సాహం,
1: ఒగ్గు కథల మేళవింపు,
2: పేరిని నిత్య వీరత్వం,
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
2: నిర్మల్ కళల అందం,
1: సకినాల రుచులు,
2: సర్వపిండి సాంప్రదాయం,
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
2: ప్రతి గాథను
1: ఒడిసిపట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

స్టూడియో క్లాక్లో టైం 9:41 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ మొక్కలకు కూడా స్పర్శను గుర్తించే శక్తి ఉంటుంది అంట. మనుషులకు ఎవరైనా సరే తాకితే మనం వెంటనే రెస్పాండ్ అవుతాం కదా, కానీ సేమ్ అలాగే మొక్కలు కూడా టచ్కి రెస్పాన్స్ ఉంటుందని నిపుణులు మనకి తెలుసు. దానికి మంచి ఉదాహరణనే టచ్ మీ నాట్ ప్లాంట్, అంటే దీన్ని మిమోసా పొడికా అని చెప్పేసి సైంటిఫిక్ నేమ్ అనమాట. దీన్ని తెలుగులో సాధారణంగా అత్తిపత్తి మొక్క అని చెప్పేసి పిలుస్తారు. అండ్ ఈ మొక్క ఆకులను మనం తాకినప్పుడు అవి కొన్ని సెకండ్లలోనే ముడుచుకున్నట్టు మూసుకుపోతాయి కదా, కొంత సమయం తర్వాత మళ్ళీ నెమ్మదిగా తెరుచుకుంటాయి. కానీ ఎందుకు ఇట్లా చేస్తాయి అంటే ఇది మనుషుల్లో భయపడడం వల్ల కాదు, మొక్కలోని ప్రత్యేక కణాల్లో నీటి ఒత్తిడి అంటే ట్యూగర్ ప్రెషర్ మారడం వల్ల ఆకులు ముడుచుకుంటాయంట. ఇది మొక్కకు ఒక రకమైన డిఫెన్స్ మెకానిజంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అండ్ ఆకులు ఒక్కసారిగా మూసుకుపోవడం వల్ల కొన్ని జంతువులు లేదా పురుగులకు మొక్క తినడానికి అంత ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు, అందుకే ఇవి ఇలా చేస్తాయన్నమాట. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మొక్కలకు నర్వస్ సిస్టమ్ లేదా బ్రెయిన్ మనుషులాగా ఉండదు, అయినప్పటికీ అవి వెలుతురు, స్పర్శ, ఉష్ణోగ్రత, నీరు వంటి ఎన్విరాన్మెంటల్ చేంజెస్కి వివిధ రకాలుగా స్పందించగలుగుతాయంట. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో లైఫ్ ఫర్ దీస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.

0: ఏది మామా తిండాను పోదామంటే ఏ బిర్యానీయో మండి అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? అన్ని
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

స్టూడియో క్లాక్ లో టైం 9:58 అవుతుంది. ఎగ్జాక్ట్గా 10 o'clock న్యూస్ హెడ్లైన్స్ వింటారు. అండ్ ఇవాళతో నా షో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ మరో షోతో మీ ముందు ఉంటాను. స్టే ట్యూన్ టు ఆకాశవాణి FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలంగాణ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన దార్శనిక నాయకత్వంలో భారత్ మరింత వేగంగా అభివృద్ది వైపు సాగాలని, దేశ సేవలో మరిన్నేళ్లు కొనసాగాలని అన్నారు. 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా గవర్నర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి కేంద్ర సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ విమోచన కోసం ప్రాణాలర్పించిన అమరులు, పోరాట యోధులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అసెంబ్లీ వద్ద బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావుతో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ సమైక్యతకు, అఖండ భారత నిర్మాణానికి పటేల్ అందించిన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కిషన్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ముందుగా గన్ పార్క్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో జరుగుతున్న కార్యక్రమానికి చేరుకున్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. సచివాలయంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మాసబ్ ట్యాంక్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డి ఎగురవేశారు. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అక్రమంగా తాను ఆక్రమించిన భూభాగాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే

పోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి

కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ స్టూడియో క్లాక్లో టైం అయింది 12:12 అండ్ 10 సెకండ్స్. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ కొంచెం జెన్జీ అండ్ ఆల్సో సోషల్ మీడియా ఫ్రెండ్లీ. సో ఆ టాపిక్ ఏంటంటే ఓరా ఫార్మింగ్. సో ఫార్మింగ్ అంటే మనకు తెలుసు ఏంటంటే, కరెక్ట్, జనరల్గా. బట్ ఓరా ఫార్మింగ్ అంటే ఏంటి? బేసిక్గా ఫార్మింగ్ అంటే క్రాప్స్ గ్రో చేయడం. బట్ ఇక్కడ క్రాప్స్ కాదు, మీ ఓరాని గ్రో చేయడాన్ని ఓరా ఫార్మింగ్ అంటారు. యా, సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇంటెన్షనలీ డూయింగ్ థింగ్స్ దట్ ఇంక్రీజ్ యువర్ కూల్ ఫ్యాక్టర్, కాన్ఫిడెన్స్, కరిజ్మా ఆర్ ఓవరాల్ వైబ్. ఒక్కొక్కసారి కొంతమంది పీపుల్ రూమ్లో ఎంటర్ అవ్వగానే అటెన్షన్ అట్రాక్ట్ చేస్తారు కదా, వాళ్ళకు ఒక డిఫరెంట్ ప్రెజెన్స్ ఉంటుంది. అది స్టైల్ అవ్వచ్చు, కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, మరియు బాడీ లాంగ్వేజ్ కూడా కావచ్చు. సో బేసికలీ ఆ వైబ్. అండ్ వెన్ యూ కాన్షియస్లీ వర్క్ ఆన్ దాట్ వైబ్, దాట్ బికమ్స్ ఓరా ఫార్మింగ్. సో ఈ ఇంట్రెస్టింగ్ పదం గురించి మనం ఈరోజు కొంచెం మాట్లాడుకోబోతున్నాం. సో స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఐఎమ్ ఆర్జీ రఫలీక్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, అండ్ మనం ఈరోజు మాట్లాడుతున్నాం ఆరా ఫార్మింగ్ గురించి. సో ఆరా ఫార్మింగ్ అంటే మీ ఆరాని గ్రో చేయడం. అది సింపుల్గా మీ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, మీ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, సింపుల్గా మీ వైబ్. దట్ ఈజ్ వెన్ యూ కాన్షియస్లీ వర్క్ ఆన్ దాట్ వైబ్, రైట్? సో ఆరా అంటే ఇక్కడ సూపర్ ఎనర్జీ, సూపర్ న్యాచురల్ ఎనర్జీ అస్సలు కాదు. మన క్యాజువల్ లాంగ్వేజ్లో ఆరా ఉండొచ్చు. ఒక పర్సన్ రూమ్లో ఎంటర్ అవ్వగానే వాళ్ళలో ఉండే ఆ ప్రెజెన్స్, ఆ కాన్ఫిడెన్స్ గురించి మనం మాట్లాడాం కదా. వాళ్ళు వేసే ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఉండొచ్చు, బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, యా కామ్గా మాట్లాడడం కూడా కావచ్చు, లేదా సింప్లీ వాళ్ళకున్న ఆ కామ్ అండ్ కాన్ఫిడెన్స్ పర్సనాలిటీ కూడా అవ్వచ్చు. అండ్ దాట్స్ వాట్ పీపుల్ ఆర్ కాలింగ్ ఆరా. సో సింపుల్గా చెప్పడం అంటే మనలో ఏదైతే వైబ్ ఉందో, యా మనలో ఏదైతే బెస్ట్ ఉంది, దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం. సో కొంతమంది ఎక్కువ మాట్లాడకపోవచ్చు, మరి కొంతమంది చాలా కామ్గా ఉంటారు. సో దాట్ ఈస్ దేర్ ఆరా. సో మనం వేరే వాళ్ళని డిఫరెన్షియేట్ చేయట్లేదు. సో హీఈస్ నాట్ టాకింగ్, యా షీఈస్ నాట్ టాకింగ్ అని కాకుండా, తను ఎక్కువ మాట్లాడుతుంది, దాట్ ఈస్ హర్ వైబ్. అండ్ కొంతమంది ఎక్కువ మాట్లాడు, దాట్ ఈస్ దేర్ వైబ్. సో వీఆర్ నాట్ యునో డిస్క్రిమినేటింగ్ ఎనీ వన్ విత్ దేర్ యునో పర్సనాలిటీ. సో బేసిక్గా మనకున్న ఆ పర్సనాలిటీ ట్రేట్ని మనం ఇంకా కొంచెం గ్రూమ్ చేసుకుంటే దాట్ బికమ్స్ ఆర్ వైబ్ ఆర్ దాట్ బికమ్స్ అవర్ ఆరా ఫార్మింగ్. అండ్ యూనో ఆరా ఫార్మింగ్ అంటే చాలా ఎఫర్ట్లెస్గా ఉండాలి. మనం చాలా హార్డ్గా ట్రై చేసామనుకో, అందరికీ తెలిసిపోతుంది కి కావాలని ఏదో రానిది చేస్తున్నట్టు, యా ఉన్నది లేనిది చూపించుకున్నట్టు ఉండొచ్చు. సో ఆరా ఫార్మింగ్ చాలా ఎఫర్ట్లెస్గా ఉండాలి. మనలో ఉన్నది దాన్ని ఇంకా కొంచెం గ్రూమ్ చేసుకుంటే అది మన ఆరా అయిపోద్ది, అండ్ మేబీ ఇట్ బికమ్స్ ఆర్ స్టాండింగ్ పాయింట్ ఇన్ అ రూమ్ వెన్ వీ ఎంటర్ ఇన్ అ రూమ్ ఫుల్ ఆఫ్ పీపుల్, రైట్? అండ్ ఆనెస్ట్లీ ఆరా ఫార్మింగ్ ఇజంట్ అబౌట్ ఆల్వేస్ ఇంప్రెస్సింగ్ అదర్స్. ఇట్ కెన్ సింప్లీ మీన్ దాట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఆర్ సెల్ఫ్స్. ఈజర్ ఇట్ కెన్ బి ఆర్ స్టైల్, ఇట్ కెన్ బి ఆర్ కాన్ఫిడెన్స్, ఆర్ ఇట్ కెన్ బి ఎనీథింగ్ that we need to groom ourselves to become much better. So farm your confidence, farm your happiness, and farm those good vibes, and let your aura grow naturally. So keep that word in this mind, in your mind, aura forming. So meelo unna manchi quality ni inka groom cheskondi, and you know, don't be too shy about how your personality trait is. Let's just groom and be confident in your own personality. Stay tuned to Akashwani FM Rainbow 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: 101.9. वेलकम बैक. हम बात आप सुन रहे हैं हेलो रेनबो और मैं हूँ आपके साथ आरजी रफली. तो फिलहाल हमारे पास मैसेज आया है हुदा का बाबा नगर से. हुदा ने कहा है कि हर साल अच्छे दिन का इंतज़ार करते करते दिन गुजर गए, बाद में पता चला कि गुजरते दिन भी काफ़ी अच्छे थे. और 1990s की आउटडोर गेम की अगर बात करें तो पड़ोसी के घर कभी कभी जाना, उनके घर की उनको घर को भी अपना घर समझना, हम वो काफ़ी मिस करती है. और स्पेशली 90s में आउटडोर्स गेम्स हमने बहुत सारी खेली हैं, तो आई एम श्योर वो मेमोरीज जो है एकदम से ऐसे अनु फ्लैशबैक की तरह आ ही जाती हैं कि कितना वक्त हमने बाहर बिताया है, अपने दोस्तों के साथ बहुत सारे खेल खेलते हुए बिताया हो, या अपने पड़ोसियों के घर चले गए हो और उनके साथ हमने अपना रिश्ता खुद से बनाया है. एंड उनके घर पे जाना, खाना खाना, बातें करना, टाइम स्पेंड करना, वो भी अपने आप में 90s की एरा का अपनी एक खूबसूरती थी. सो थैंक यू हुदा फॉर दिस रिस्पॉन्स. और जैसे कि हम इसी के बारे में बात कर रहे हैं, तो आप भी अपनी वो कौन सी चीज़ है जो मिस करते हैं वो हमारे साथ शेयर कीजिए. वो कुछ भी हो सकता है, इट माइट कैन बी योर फेवरेट शो, ऑडियो कैसेट्स या सीडीज़ का इंतज़ार करना, या स्कूल के बाद अपने फ्रेंड्स के साथ बाहर जाने की वो एंटिसिपेशन, वो इंतज़ार करना, कुछ भी हो सकता है. स्टे ट्यून टू FM रेनबो 101.9.
1: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
2: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
2: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
2: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
1: readwithrainbow2026@gmail.com కు పంపండి.
2: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
2: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: రీడ్ విత్ రెయిన్బో.

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6

0: డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: वेलकम बैक. आप सुन रहे हैं आकाशवाणी एफएम रेनबो 101.9. तो हमारे साथ अगले कॉलर जुड़ चुके हैं, उनसे बात करते हैं. हेलो.
2: हेलो रेनबो, गुड आफ्टरनून. आदाब रवि जी.
1: गुड आफ्टरनून सर
2: जी. शेर खान बोल रहा हूँ तलापकट्टा अमन नगर से. सभी सुनने वाले भाई बहनों दोस्तों को भी प्यार भरा सलाम आदाब
1: जी सर.
2: और अल्लाह आप सभी को हमेशा खुश रखे, आबाद रखे और सेहतमंद रखे, दुआएं जी.
1: राइट.

ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: Rainbow 101.9.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ లో సమయం 2:01 దాటి 11 సెకండ్లు అయింది. ఆర్జే వెంకీతో మీరున్నారు, జస్నీ హైదరాబాద్ వింటున్నారు. దాని తర్వాత జస్నీ హైదరాబాద్, తర్వాత డబుల్ కమిటాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ ఉంటాయి, తర్వాత సందేశ్ టు సోల్జర్స్ అంటూ అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్, తదనంతరం తాజా ట్యూన్స్, ఇవన్నీ ప్రోగ్రామ్స్ అప్ టు 6:00 వరకు నేను మీకు మీతో షేర్ చేయడానికి, మిమ్మల్తో పాటు ఎంజాయ్ చేయడానికి, మీతో పాటు ఇన్ఫర్టైన్మెంట్లో పాల్పంచుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంకా మీరు మాత్రం ఎంత వరకు ఆలస్యం చేయకుండా జస్ని హైదరాబాద్లో ఎలాంటి టేస్ట్ వెంకీ తీసుకొచ్చాడు అని అలా ఊరిల్లుగుతూ ఉన్నారు కదా. సో చెప్తా ఏంటంటే, సో తెలంగాణకి సెపరేట్ ఐటమ్ అండి, తెలంగాణ స్టేట్లో అందరికీ కూడా బాగా ఇష్టమైనటువంటి ఐటమ్ అదేనండి. అందులోనూ హైదరాబాద్కి, ఓల్డ్ సిటీకి అయితే బాగా అందరికీ బాగా ఇష్టమైనటువంటి ఐటమ్, అందరూ తయారు చేసుకోగలిగేటువంటి ఐటమ్ ఏంటది, అదే స్వీట్ అండి, మలీదా. మలీదా గురించి ఈరోజు మనం ఫుల్ టు ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకోసం తీసుకొచ్చిన. ఇక ఏమాసం ఆలస్యం చేయకుండా వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టే ట్యూన్డ్, జస్ని హైదరాబాద్ వింటున్నారు. ఇప్పుడైతే కుమార్ సాను, చిత్ర పాండే సూపర్ ట్రాక్ నువ్వు నాకు నచ్చావు సినిమా నుంచి.

9 రెయిన్బోతో జీవితం రంగులమయం జస్ని హైదరాబాద్ వింటున్నారు. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చెప్పాను కదా, సో హైదరాబాద్ పాత బస్తీ నుంచి ఇంటింటికి చేరినటువంటి ఒక సంప్రదాయ స్వీట్ గురించి మనం మాట్లాడుతున్నాం. అదే మలిదా. మలిదా అంటే సాధారణ స్వీట్ కాదు బాస్, ఇది ఒక ఎమోషన్. గోధుమ రొట్టెలను చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో నెయ్యి, బెల్లం లేదా చక్కెర కానీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి వంటకం అన్నమాట. ఇంట్లో ఏదైనా శుభకార్యమైనా లేదా ఏదైనా స్పెషల్ అకేషన్ అయినా మలిదా తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది చాలా వరకు ఇళ్లలో. హైదరాబాద్లో ముఖ్యంగా మరి చాలామంది కుటుంబాల్లో ఈ వంటకానికి ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉంది. రుచి మాత్రమే కాదు, సంప్రదాయం కూడా ఇందులో కలిసే ఉంటుంది అని చెప్పొచ్చు. మొదటి బుద్ధ నోట్లో పడగానే నెయ్యి పరిమళం, బెల్లం తీపి, డ్రై ఫ్రూట్స్ క్రంచ్ కలిసి అద్భుతమైనటువంటి అనుభూతిని ఇస్తూ ఉంటాయి. ఇక ఈరోజు ఫుడ్ ట్రెండ్స్ ఎంత మారినా కూడా మలిదా మాత్రం తన ప్రత్యేకతను కోల్పోలేదన్నమాట. పెద్దల జ్ఞాపకాలు, పండుగల ఆనందం, ఇంటి ప్రేమ అన్నీ ఒక ప్లేట్లో కనిపిస్తే అది మలిదానే అని చెప్పొచ్చు. అందుకే ఫ్రెండ్స్, హైదరాబాద్ రుచుల గురించి మాట్లాడితే మలిదా పేరు కూడా తప్పకుండా లిస్ట్లో ఉండాల్సిందే. రైట్, వింటూనే ఉండండి మరింత ఇన్ఫర్మేషన్ మలిదా గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడైతే సూపర్ సాంగ్ విందాం. కార్తీక్ పాడినటువంటి పాట హ్యాపీ డేస్ సినిమాలోంచి.

మనసున్న మహారాజు సినిమాలోంచి సుబరి ట్రాక్ అయితే విన్నారు కదా. మరి వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ట్ నీ హైదరాబాద్లో మలిదా గురించి మాట్లాడుతున్నాం. సో ఈ మలిదా స్వీట్ అనేటువంటి చరిత్ర చాలా పురాతనమైందండి. అరేబియా, మధ్య ఆసియా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆహార సాంప్రదాయాలు మన దక్కన్ ప్రాంతంలో కలిసిపోతూ హైదరాబాద్ వంటకాల్లో కూడా భాగమయ్యాయని చెప్పొచ్చు. అలా వచ్చిన ప్రత్యేక వంటకాల్లో ఈ మలిదా కూడా ఒకటి. పాత హైదరాబాద్లో ప్రత్యేక సందర్భాలు, పండుగలు, ప్రార్థనల తర్వాత మలిదా తయారు చేయడం ఒక ఆనవాయితీగా ఉండేది. పెద్దలు, చిన్నవాళ్ళు అందరూ కలిసి కూర్చొని ఈ స్వీట్ను పంచుకోవడం కుటుంబ బంధాలకు ప్రతీకగా మారిందని చెప్పాలి. ఈ వంటకం కేవలం తినడానికి మాత్రమే కాదు, ఒక సంస్కృతి గుర్తు కూడా. తరతరాలుగా అమ్మమ్మల నుంచి అమ్మలకు, అమ్మల నుంచి పిల్లలకు చేరుతూ వచ్చినటువంటి రుచి ఇది. నేటి ఫాస్ట్ ఫుడ్ కాలంలో కూడా మలిదా తన స్థానాన్ని నిలబెట్టుకోవడం వెనుక దాని వారసత్వమే కారణమని చెప్పొచ్చు. ఒక్క ప్లేట్ మలిదాలో చరిత్ర, సంప్రదాయం, కుటుంబ ఆనందం అన్నీ దాగుంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, మలిదా తింటున్నప్పుడు కేవలం స్వీట్ కాదు, హైదరాబాద్ చరిత్రలోని ఓ చిన్న భాగాన్ని కూడా మనం ఆస్వాదిస్తున్నట్టే ఫీల్ అవ్వాలి, రైట్? ఇంకా మలిదా ఎలా తయారు చేస్తారు ఏంటి నేను చెప్తాను. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. దేశముద్ర సినిమా నుంచి రంజిత్ పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ మీకోసం. చక్రి మ్యూజిక్ కంపోజిషన్లు భాస్కర్ భట్ల లిరిక్స్ అందించారు.

శుభ సాంగ్ విన్నాం కదా, పవిత్ర బంధం సినిమాలోంచి ఇందాక పాట విన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట అది. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. రైట్, మరి మలిదా గురించి మాట్లాడుతున్నాం, జస్ని హైదరాబాద్లో ఉన్నాం కదా. సో మలిదా ఎలా తయారవుతుందో తెలుసుకుందాం. సో ముందుగా గోధుమ పిండితో మెత్తటి రొట్టెలు తయారు చేస్తారట. ఈ రొట్టెలను బాగా కాల్చిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా లేదా పొడిలా చేసుకుంటారనమాట. ఇక ఆ తర్వాత అందులో నెయ్యి వేస్తారు. ఇప్పుడు అసలు మ్యాజిక్ మొదలవుతుంది. బెల్లం పొడి లేదా చక్కెర అందులో కలిపేస్తారు. తర్వాత జీడిపప్పు, బాదాం, పిస్తా, కిస్మిస్ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దానికి యాడ్ చేస్తారు. కొందరైతే యాలకుల పొడి కూడా కలిపి మరింత సువాసన తీసుకొస్తూ ఉంటారు దానికి. ఇక అన్నీ బాగా కలిపిన తర్వాత మలిదా రెడీ. సో కొన్ని ఇళ్లలో దీన్ని చిన్న ఉండలుగా కూడా తయారు చేస్తుంటారు. ప్రతి ఇంటికి వాళ్ళ వాళ్ళ ప్రత్యేక స్టైల్ అయితే ఉంటుంది కదా. సో చాలా తక్కువ పదార్థాలతో తయారయ్యేటువంటి ఈ వంటకం రుచిలో మాత్రం చాలా రిచ్గా ఉంటుంది. అందుకే ఓసారి తింటే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే ఉంటుంది. మరి ఫ్రెండ్స్, ఇంట్లో గోధుమ రొట్టెలు మిగిలిపోతే వాటితో మలిదా చేసి చూడండి. సంప్రదాయ రుచి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. వింటూనే ఉండండి ఇంకా మలిదా గురించి మాట్లాడదాం. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, జస్ని హైదరాబాద్ వింటున్నారు.

0: మీ అందరికోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసిటిసి లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: అమ్మగారు ఒట్టి చెప్పండి. అమ్మగారు
6: ఏంటది
5: అందరిలా చూడరుగా నన్ను మీరు?
6: అంటే
5: ఏదో నా తోచింది మంచు చెడ్డ చేసేస్తూ ఉంటా కదా.
6: అయితే
5: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
6: రాదులే.
5: అంటే?
6: అంటే
5: నేనంటే
6: నువ్వంటే
5: మీకెంతో
6: నాకెంతో
5: ఇష్టం అన్నమాట.

సూపర్ సాంగ్ అయితే విన్నాం కదా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమై. మలిదా గురించి మాట్లాడుతున్నాం, జస్ని హైదరాబాద్లో మనం ఉన్నాం, రైట్? సో మరి హైదరాబాద్లో మలిదా చాలా ప్రసిద్ధి చెందిందండి. ముఖ్యంగా పాతబస్తీ ప్రాంతాల్లో ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్లో పండుగల సమయంలో తప్పనిసరిగా కనిపిస్తూ ఉంటుంది. చాలామంది దీన్ని ఇంట్లోనే ప్రేమగా తయారు చేస్తూ ఉంటారు. కానీ మలిదా కేవలం హైదరాబాద్కే పరిమితమైంది కాదు, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఇది కనబడుతూ ఉంటుంది, సో టేస్ట్ చేయబడుతూ ఉంటుంది. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో అలాగే దక్షిణాసియా దేశాల్లో కూడా దీనికి దగ్గరగా ఉండేటువంటి వంటకాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ప్రాంతం తనదైన శైలిలో మలిదాను తయారు చేస్తూనే ఉంది. ఎక్కడో బెల్లంతో, ఎక్కడో చక్కెరతో, మరెక్కడో ఎక్కువ డ్రై ఫ్రూట్స్తో తయారవుతుంది. కానీ అసలు రుచి మాత్రం సంప్రదాయంలోనే ఉంటుంది. ఇప్పుడు కొన్ని బేకరీలు, స్వీట్ షాపులు కూడా మలిదాను కొత్త రూపాల్లో అందిస్తున్నాయి మనందరికీ. అయినా ఇంట్లో చేసే మలిదా రుచికి మాత్రం ప్రత్యేక గుర్తింపే ఉంది. హైదరాబాద్ ఫుడ్ కల్చర్ గురించి ఎవరైనా అడిగితే, సో మరి మలిదా కూడా ఆ లిస్ట్లోనే కనబడుతూ ఉంటుంది మనందరికీ కూడా. సో గర్వంగా చెప్పొచ్చు మలిదా మనదని. వింటూనే ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకితో జస్ట్ని హైదరాబాద్ వింటున్నారు. ఇప్పుడైతే రాజేష్ ఉషా పాడినటువంటి సంతోషం సినిమాలోంచి ఈ సూపర్ సాంగ్.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా,
0: నేర్చుకుంటారా?

0: పోదురా. కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవకాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

అనుబంధం సినిమాలో నుంచి రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ ఇందాక విన్నారు. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. జస్ని హైదరాబాద్లో ఉన్న మలిదా గురించి మాట్లాడుతున్నాం కదా. సో మరి హైదరాబాద్లో మలిదాకి ఉన్నటువంటి స్పెషాలిటీ వేరు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ రుచి నిజంగా స్పెషల్ అని చెప్పాలి. ఇక మలిదా విషయానికి వస్తే పోషక విలువలు కూడా భలే ఉన్నాయండి అందులో. సో మలిదాలో ప్రధానంగా గోధుమ, నెయ్యి, బెల్లం, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మరి గోధుమలైతే శక్తిని అందిస్తే పదార్థం.

ఇక బెల్లం శరీరానికి అవసరమైన కొన్ని ఖనిజాలను, మూలికలను అందిస్తూ ఉంటుంది. ఇక డ్రై ఫ్రూట్స్ మంచి కొవ్వులు, పోషకాలను అందిస్తూ ఉంటాయి. అందుకే పాతకాలంలో పెద్దలు పిల్లలకు, కుటుంబ సభ్యులకు మలిద పెట్టేవాళ్ళు. ఇది తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతి కూడా కలుగుతుంది. అయితే ఇది తీపి పదార్థం కాబట్టి కాస్తంత పరిమితంగా తీసుకోవడమే మంచిది. సరైన మోతాదులో తింటే రుచి కూడా, పోషకాలు కూడా మంచిగా పొందొచ్చు. మలిద మనకు ఒక విషయం నేర్పుతుంది, సంప్రదాయ వంటకాలు కేవలం రుచి కోసం మాత్రమే కాదు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్, సంస్కృతి, ఆరోగ్యాన్ని కూడా కలిపి తీసుకొస్తాయి అని చెప్పి. కాబట్టి నెక్స్ట్ టైం మీ ముందు మలిద ప్లేట్ కనిపిస్తే అది కేవలం స్వీట్ కాదు, హైదరాబాద్ సంప్రదాయానికి ఒక తీయని గుర్తు అని చెప్పేసి భావించవచ్చు. రైట్, వింటూనే ఉండండి, ఇదండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమై. జస్నీ హైదరాబాద్లో మలిద గురించి ఇది ఈ స్టోరీ. రైట్, సో ఇప్పుడు సూపర్ సాంగ్ విందాం. ఉదిత్ నారాయణ్ సుమంగళి పాడినటువంటి మాస్ సినిమాలోంచి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం.

0: Hey, did you know the Kakatiya Kalathoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: స్టూడియో కలెక్టర్ సమయం 3 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ విమోచనం మన పూర్వీకుల త్యాగ ఫలితమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత హైదరాబాద్ భారత ప్రభుత్వంలో విలీనం కావడం చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ఈగల్ వ్యవస్థను బలోపేతం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలోని గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయం కోసమే నిజాం పాలనను కీర్తిస్తున్నాయని, అసలైన చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చేయూత పెన్షన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 5,98,193 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. అర్హులైన ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా సత్వరం పూర్తి చేయాలని మంత్రి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 1వ తేదీన హైదరాబాద్లో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటవుతుంది. ఈ 21వ సమావేశంలో 2 తెలుగు రాష్ట్రాల నీటి పంపిణీకి సంబంధించిన సమస్యలు, ఇతర అంశాలు చర్చకొస్తాయని భావిస్తున్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7:30 గంటలకు జరిగే 3వది చివరి T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. భారత్ ఇప్పటికే 2-0 సిరీస్ను కైవసం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ANNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో సమయం 3:15 దాటి 4 సెకండ్ అయింది. మనమున్నాం డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్లో ఉన్నాం. రైట్, మరి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, సో ఈ వీకెండ్, మరి ఈ వారం అంటే ఈరోజు రేపు రిలీజ్ కాబోయేటువంటి మూవీస్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో మరి అందులో సూపర్ మూవీ అయితే ఒకటి రాబోతుంది. ఏంటది అని అంటే యాక్షన్ థ్రిల్లర్ మూవీ సీక్రెట్ సోల్జర్. సో మరి ఈ సినిమాకి అయితే ఈరోజైతే మరి వరల్డ్ వైడ్గా అయితే రేపు September 18, 2026 రోజున రిలీజ్ కాబోతుంది. సో మరి ఈ మూవీకి ఇక ప్రీమియర్ షోస్ అయితే మరి 17th రోజే స్టార్ట్ అవుతున్నాయి. రైట్, సో మరి ఏదైతేనే మొత్తానికి ఈ సినిమాకి రచన డైరెక్షన్ నిర్మాణంకి విశ్వనాథ్ రెడ్డి గారు చేస్తున్నారు. సో మరి ఈ సినిమాలో నిహాల్ కోదాటి హీరోగా యాక్ట్ చేయగా హర్షిత్ రావు, దీక్షా పంత్, సూర్య, శ్రీనివాస్, కమల్ కామరాజు వీళ్ళందరూ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. సో మొత్తానికి మూవీ వచ్చేసి దేశ భద్రత కుట్రలు ఇంకా రహస్య ఆపరేషన్ల చుట్టూ తిరిగేటువంటి ఒక స్టోరీలో ఓ యువకుడు అనుకోకుండా ఒక పెద్ద మిషన్లో చిక్కుంటాడు. అక్కడి నుంచి మొదలయ్యేటువంటి ఒక ఉత్కంఠభరితమైనటువంటి ప్రయాణమే సినిమా ప్రధాన ఆకర్షణట. సో యాక్షన్, సస్పెన్స్, దేశభక్తి అంశాలు ఇవన్నీ కూడా ఇష్టపడేటువంటి వాళ్లకు ఈ మూవీ ఒక మంచి ట్రీట్ అయ్యే అవకాశం ఉంది. సో మరి ఈ సీక్రెట్ సోల్జర్ ఎవరు, ఆయన మిషన్ సక్సెస్ అవుతుందా లేదా తెలుసుకోవాలంటే September 18 థియేటర్కి మీరు వెళ్లాల్సిందే. రైట్, సో మరి ఈ మూవీ రేపు రిలీజ్ కాబోతుంది. ఎలా ఉండబోతుంది ఏంటి, వెయిట్ అండ్ సీ. వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. గబ్బర్ సింగ్ మూవీలోంచి సూపర్ సాంగ్ శంకర్ మహాదేవన్, గోపికా పూర్ణిమ పాడినటువంటి పాట.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ లో సమయం 3:27:27 అయింది. సో మనమున్నాం డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ లో ఉన్నాం. మరి థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేటువంటి వాళ్ళ కోసం ఈ వారం అయితే స్పెషల్ మూవీ రాబోతుందండి. ఏంటది అంటున్నారా? సో మరి మిస్సింగ్ మేఘన ఈ సినిమాకి డైరెక్షన్ వాచస్పతి, నిర్మాత మరి సురేష్ నరేష్ బాబు, పి సంగీతం ఆర్ఆర్ ధ్రువన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో రామ్ కార్తిక్ హీరోగా యాక్ట్ చేస్తుండగా అమ్ము అభిరామ్ హీరోయిన్గా కనిపించనున్నారు. సో మరి అలాగే వైదిక సింజాలియా, అంకిత్ కొయ్య, గోపరాజు, రమణ కీలక పాత్రల్లో చేస్తున్నారు. సో మరి ఒక యువతి అదృశ్యం కావడం, ఆమె కోసం జరిగేటువంటి ఒక అన్వేషణ, సో మరి బయటపడేటువంటి షాకింగ్ నిజాలు ఈ సినిమా కథలో ప్రధాన అంశాలుగా ఉండబోతున్నాయట. ఒక్కో క్లూ బయటపడే కొద్దీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరుగుతుందట. సో ట్రైలర్ చూసిన వాళ్లకు కూడా ఇదే ఫీల్ అనిపించింది అంటున్నారు. మరి ఈ వారం థ్రిల్లర్ అభిమానుల చూపంతా కూడా మిస్సింగ్ మేఘన

మూవీ మీదే ఉంది అని చెప్పాలి. మరి మేఘన మిస్టరీ ఏంటో థియేటర్లో అయితే చూడండి, రేపు రిలీజ్ కాబోతుంది ఈ మూవీ. వింటూనే ఉండండి, ఇంకా రిలీజ్ కాబోయేటువంటి మూవీ గురించి అప్డేట్స్ నేను చెప్తూ ఉంటాను. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. రౌడీ గారి పెళ్ళం సినిమాలో ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించారు, బప్పిలహరి మ్యూజిక్ కంపోజిషన్ వచ్చినటువంటి పాట. స్టే ట్యూన్డ్.

0: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1, 2, 3. చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. డబుల్ కమిటాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నాం. మరి ఈ వీకెండ్ రాబోతున్నటువంటి మూవీస్లో మరి ఒక పేరు వినగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇచ్చేటువంటి మూవీ ఒకటి రాబోతుంది. ఏంటిదంటారా? హ్యాపీ జర్నీ. రైట్స్ కదా, జర్నీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అందులో హ్యాపీ జర్నీ అంటే ఇంకా సూపర్ కదా. సో ఈ సినిమాకి డైరెక్షన్ అభిరామ్ నాయుడు, సినిమాలో ప్రముఖ నటి ఆమని, జనీషాలి శెట్టి, జాన్సీ, అన్నపూర్ణ వీళ్ళందరూ కూడా ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ హ్యాపీ జర్నీ అనేటువంటి మూవీ ఒక రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగేటువంటి ఒక స్టోరీలో ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ, ఇంకా జీవిత ప్రయాణం, అనుభవాలు ఇవన్నీ కూడా ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయి. ప్రతి ప్రయాణం ఓ స్టోరీ చెబుతుందంటారు కదా. సో అలాంటి కథల సమాహారంలో ఈ సినిమా కనిపిస్తుందట. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గటువంటి ఒక ఫీల్ గుడ్ మూవీ కోసం చూస్తున్న వాళ్లకు హ్యాపీ జర్నీ ఒక మంచి ఆప్షన్ కావచ్చు. నవ్వులు, భావోద్వేగాలు, జీవిత పాఠాలు అన్నీ కలిపినటువంటి ఈ ప్రయాణానికి సిద్ధమవ్వండి ఫ్రెండ్స్. మరి రేపు థియేటర్స్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది ఈ మూవీ. సో చూడండి ఎలా ఉండబోతుందో, మీరు డిసైడ్ చేయండి. వింటున్నప్పుడు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇప్పుడైతే మనో అండ్ రాధిక పాడినటువంటి ఈ సూపర్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ నరసింహ నాయుడు మూవీలోంచి. ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. మరి భువన చంద్ర లిరిక్స్ అందించారు ఈ పాటకి, మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి పాట. స్టే ట్యూన్డ్. నేను ఆర్జే వెంకీ, మీరు వింటున్నారు డబుల్ కామిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ ఎఫ్ఎం 101.9.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: FM Rainbow 101.9.

యువరాజు సినిమా నుంచి సూపర్ ట్రాక్ అయితే విన్నాం కదా, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకితో డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. రైట్, మరి రేపు రిలీజ్ కాబోతున్నటువంటి మరొక మూవీ పిఠాపురంలో అలా మొదలైంది అనేటువంటి ఈ శుభ మూవీ. ఈ సినిమాకి డైరెక్షన్ మహేష్ చంద్ర, ఇంకా నిర్మాత దుండిగల్ల బాలకృష్ణ, సంగీతం చిన్ని కృష్ణ చేస్తున్నారు. ఈ సినిమాలో విరాట్ వర్మ హీరోగా, షేక్ రెహానా హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. అలాగే రాజేంద్ర ప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, అన్నపూర్ణ లాంటి సీనియర్ నటులు ముఖ్య పాత్రలు కనిపించనున్నారు. అంటే 11 సంవత్సరాల తర్వాత డైరెక్టర్ చంద్రమహేష్ మళ్ళీ మెగాఫోన్ పట్టడం ఈ సినిమాకు ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. గ్రామీణ నేపథ్యం, కుటుంబ బంధాలు, ప్రేమ భావోద్వేగాలు కలిపినటువంటి ఒక స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. పిఠాపురం

నేపథ్యంలో జరిగే సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకునేటువంటి అవకాశం అయితే ఉందంటున్నారు. సో మరి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం అయితే ఎదురు చూస్తున్న వాళ్లకు ఇదో మంచి చాయిస్ అనే చెప్పొచ్చు. సో చూద్దాం మరి రేపు రిలీజ్ కాబోతుంది కదా, థియేటర్లో వరల్డ్ వైడ్గా ఎలా ఉండబోతుంది ఏంటి. సో మీరు చూసి అలా చెప్పేయండి. వింటూనే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మనో పాడినటువంటి పాట రోజా పూలు సినిమా నుంచి ఈ శుభ సాంగ్ మీ అందరికోసం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ విమోచనం మన పూర్వీకుల త్యాగ ఫలితమని, ఈ విషయాలను భావితరాలు తెలుసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత హైదరాబాద్ భారత ప్రభుత్వంలో విలీనం కావడం చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ జీడిపిలో రాష్ట్రం వాటాను 10% పెంచడమే లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్లో ఈరోజు జరిగిన ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ, బీఆర్ఎస్లు తమ కార్యాలయాల్లో హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా సమైక్యత దినోత్సవంగా వేడుకలు నిర్వహించాయి. రాష్ట్రంలోని గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే నిజాం పాలనను కీర్తిస్తున్నాయని, అసలైన చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను ఈసీ విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు నుంచి 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వచ్చే 1వ తేదీన హైదరాబాద్లో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటవుతుంది. ఈ 21వ సమావేశంలో 2 తెలుగు రాష్ట్రాల నీటి పంపిణీకి సంబంధించిన సమస్యలు, ఇతర అంశాలు చర్చకొస్తాయని భావిస్తున్నారు. చేయూత పింఛన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5,98,193 దరఖాస్తులందాయని అధికారులు తెలిపారు. అర్హులైన ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా సత్వరమై పూర్తి చేయాలని మంత్రి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 జరిగే 3వది చివరి T20 మ్యాచ్ భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. భారత్ ఇప్పటికే 2-0 సిరీస్ను కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: మీరింతవరకు సందేశ్ టు సోల్జర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం విన్నారు. స్టూడియో క్లాక్ సమయం 5 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల ఎన్నికలకు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు స్థానాలకు వచ్చే సంవత్సరం మార్చిలో పదవీకాలం ముగుస్తుంది. ఈ ఎన్నికల కోసం అర్హత గల ఓటర్లతో జాబితా తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల 28వ తేదీన ప్రకటన విడుదల చేస్తారు. రాష్టవ్యాప్తంగా ఈరోజు హైదరాబాద్ విమోచన దినోత్సవం, విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రాష్ట ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ జీడీపీలో రాష్ట్రం వాటాను 10% పెంచడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతాపార్టీ ఈరోజు నుంచి నెల రోజులపాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వచ్చే నెల 1వ తేదీన హైదరాబాద్లో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటవుతుంది. ఈ 21వ సమావేశంలో 2 తెలుగు రాష్ట్రాల నీటి పంపిణీకి సంబంధించిన సమస్యలు, ఇతర అంశాలు చర్చకొస్తాయని భావిస్తున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ సభ్యుల నెలవారీ వేతన పరిమితిని 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చేయూత పెన్షన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5,98,193 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. అర్హులైన వారి ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా సత్వరం పూర్తి చేయాలని మంత్రి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7.5 గంటలకు జరిగే 3వది చివరి T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. భారత్ ఇప్పటికే 2-0 సిరీస్ను కైవసం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ సమయం 5:04 25 సెకండ్లు అయింది. ఆర్జే వెంకీతో మీరున్నారు.

తాజా ట్యూన్స్ వింటున్నారు ఎప్పుడైతే తమన్ ఎస్ అండ్ శ్రీకృష్ణ పాడినటువంటి ఎట్ట ఎట్ట అంటూ ఈ సూపర్ సాంగ్ లేని మూవీలోంచి మీకోసం వచ్చేస్తుంది. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ సమయం 5:11:44 అయింది. మీరు వింటున్నారు తాజా ట్యూన్స్. రైట్, తాజా ట్యూన్స్లో ఇప్పుడు వినండి చిన్మయి శ్రీవాద పుణ్యసెలవ పాడినటువంటి మా ఇంటి బంగారం సినిమా నుంచి ఈ సూపర్ సాంగ్.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

0: Rainbow 101.9.
1: ఇందాక సుపరి ట్రాక్ అయితే విన్నారు దివాన మూవీలోంచి. ఇది ప్రేమ అంటూ కార్తిక్ పాడినటువంటి పాట విన్నారు. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అర్జే వెంకీతో తాజా ట్యూన్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి హేషం అబ్దుల్ వహాబ్, సాధికా, కేఆర్ పాడినటువంటి పాట ఇరుముడి సినిమాలోంచి. ఈ సూపర్ సాంగ్ ఇప్పుడు మీ అందరి కోసం.

0: అన్నమాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు, పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: కొన్ని ఎన్వెలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వెలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.

0: Rainbow 101.9.
1: ఇందాక చెప్పం సాంగ్ విన్నారు, వింటూనే ఉండదు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. రంభా ఊర్వశి మేనకా మూవీలోంచి ఇందాక సూపర్ పాట విన్నారు. సో ఇప్పుడు వినండి హేషమ్ అబ్దుల్ వహాబ్ అండ్ గోరిటి వెంకన్న పడినటువంటి సంచారమైనటువంటి పాట. ఈ సూపర్ సాంగ్ ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ మూవీలోంచి మీ అందరి కోసం. వింటూనే ఉండదు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహ,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

స్టూడియో క్లాక్ లో సమయం 5:44:58 అయింది. సో ఇప్పటివరకు తాజా ట్యూన్స్ విన్నారు. వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

101.9 స్టూడియో సమయం 5:40 ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన నడుము నొప్పి ఫిజియోథెరపీ చికిత్స గురించి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ సిహెచ్ జగదీశ్వరాచారి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన నడుము నొప్పి చికిత్సలో ఫిజియోథెరపీ పాత్ర, ఈ అంశం గురించి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ చేపూరి జగదీశ్వరాచారి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి జగదీశ్వరాచారి గారు.
1: నమస్కారం సార్.
0: గతంలో చిన్నప్పుడు మనం ఒక పాట వినేవాళ్ళం, అమ్మ కడుపు నొప్పి అమ్మమ్మ కడుపు నొప్పి అని. ఆ స్కూల్లో స్టేజ్లలో ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. ప్రస్తుతం ఉండే కాలంలో యువత కూడా అమ్మ నడుము నొప్పి అమ్మమ్మ నడుము నొప్పి అనే పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నడుము నొప్పి ఎంత సర్వసాధారణంగా చూస్తున్నామంటే ఆ వయసుతో సంబంధం లేకుండా, ఒకప్పుడు నడుము నొప్పి మోకాళ్ళ నొప్పి అంటే ఒక 60-70 ఏళ్ల వయసులో ఉండే ముసలి వాళ్ళు చెప్పడం అంటూ వినేవాళ్ళము. ఈ నడుము నొప్పి ఇంతగా ప్రబలిపోవడానికి కారణం ఏంటంటారు?
1: ప్రస్తుతం ఉన్న జీవనశైలి దీనికి ప్రధానమైన కారణమండి. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో తొందరగా వెళ్ళిపోవాలి, ఆఫీస్కి తొందరగా వెళ్ళాలి, లేదా స్కూల్కి తొందరగా వెళ్ళాలి, కాలేజీకి తొందరగా వెళ్ళాలి అన్న ఈ ఆతృతతో ముందు స్పీడ్ బ్రేకర్ ఉందా లేకపోతే ఏదైనా గుంతలు లాంటివి ఉన్నాయా అని కూడా చూసుకోకుండా గబగబా వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ప్రెషర్ పడి అది కాస్త ఆ నడుము మీద ఎఫెక్ట్ అయిపోయి మెల్లిగా ఆ ప్రెషర్ కాస్త నడుము నొప్పిగా తయారవుతుందండి. దీనికి రెండో ఇంకొక కారణం, ప్రధానమైన కారణం ఏంటంటే, ఇదివరకు టైంలో పిల్లలు చిన్నప్పటి నుంచి బాగా ఆడుకోవడాలు, తిరగడాలు, ఎగరడాలు, దూకడాలు అలాంటివి
0: వ్యాయామం ఉండేది
1: వ్యాయామం ఉండేది. ఇప్పుడు అలాంటి వ్యాయామాలు లేవు. తర్వాత పెద్దగా వేయకపోని వాడు ఏమైనా వ్యాయామం చేస్తాడా అంటే పొద్దున్న లేసి ఉరకడాలు ఇవే సరిపోతున్నాయి. దీనివల్ల వ్యాయామం అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ప్రతి చిన్నదానికి బాడీ యొక్క ప్రతిస్పందన పెద్దగా అయిపోయి అది కాస్త ఒత్తిడిలాగా మారిపోయి ఒకలా నడుము నొప్పిని మెడ నొప్పిలాగా అయిపోతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఇప్పుడు ఇలాంటి ఆఫీసులలో ఉండే వీళ్ళు కూడా ఈ ముందు ల్యాప్టాప్ లాంటి కంప్యూటర్ లాంటివి పెట్టుకుంటారు కదా, దీనివల్ల కూడా వాళ్ళు స్టార్టింగ్లో మనం కూర్చునే ఒక పొజిషన్ ఒకలా ఉంటుంది, రాను మెల్లిగా ఆ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు కూర్చునే పోస్చర్ అనేది మారిపోతూ ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఒకటి నడుము, రెండు మెడ, ఈ రెండింటి మీద కూడా ఒత్తిడి అనేది పెరిగిపోయి వీళ్ళకి ఈ నడుము నొప్పులు మెడ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత చాలామంది కూడా ఒక కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవాలి అన్న ఉద్దేశంతో ఒకవైపే బరువేసి కూర్చోవడం, దీనివల్ల కూడా ఒకవైపు ప్రెషర్ పడడం వల్ల మెల్లిగా ఒకవైపు రేడియేటింగ్ పెయిన్ లాగా వస్తుందండి. ప్రొఫెషనల్ జాబ్ చేసే వాళ్ళలో చూస్తే ఈ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదండి, వాళ్ళు డైలీ రోజంతా కూడా నిల్చొని ఉండడం, టీచర్లు వాళ్ళు కూడా డైలీ రోజంతా నిల్చొని ఉండడం వల్ల ఈ ప్రెషర్ అనేది నడుము మీద పడి వాళ్ళకి కూడా ఈ బ్యాక్ పెయిన్ అనేది జరుగుతుంది. తర్వాత ఈ ఎవరైతే ఈ మార్కెటింగ్ చేసే పిల్లలు ఉంటారు, మార్కెటింగ్ వాళ్ళు డైలీ తిరుగుతూ ఉంటారు, కొన్ని కిలోమీటర్లు తిరిగేస్తుంటారు వాళ్ళు, ఈ తిరగడం వల్ల దానివల్ల కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఈ ప్యాకింగ్ వర్క్స్ ఇలాంటివి చేసే వాళ్ళు ఏదైతే ఉంటారో ఆ వస్తువు లేపడం, ఇంకో దగ్గర పెట్టడం, తర్వాత ఈ వంగి పని చేయడం, ఇలాంటి ఈ వాళ్ళ పోస్చర్ అన్నమాట, వాళ్ళ పోస్చర్ ఏదైతే ఉంటుందో అది ఆల్టర్నేట్ కావడం వల్ల ఈ ఎఫెక్ట్ కూడా వాళ్ళ నడుము మీద పడి ఈ నడుము నొప్పి రావడానికి ఒక కారణంగా మారుతుంది. ఇదే ఈ జీవనశైలిలో వచ్చే మార్పులే కాకుండా యాక్సిడెంట్ వేరే ఇంకేమైనా దెబ్బ తగలడము లేదంటే పడిపోవడము ఇలాంటివి కూడా జరిగినప్పుడు వాళ్ళ ఎముకల్లో జరిగే ఆ ఇంజురీస్ వల్ల కూడా వాళ్ళకి బ్యాక్ పెయిన్ లాంటివి వస్తున్నాయి. కాంజెనిటల్ ప్రాబ్లమ్స్లో స్కోలియోసిస్, లిస్థెసిస్ అని చెప్పేసి మనకి రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి.

0: ఇవి పుట్టుకతో మనకి మెల్లిమెల్లిగా ఏర్పడతాయి అన్నమాట. అది చిన్న వయసులో అది చాలామంది గుర్తుపట్టలేరు, రాను రాను రాను అని పెరుగుతూ ఉన్నప్పుడు అది కాస్త మెల్లిగా వాళ్ళకి తెలుస్తుంటుంది ఒక ఏజ్ తర్వాత. అది 40 ఏళ్ళకు గుర్తుపట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా ఒక ఏజ్ తర్వాత వాళ్ళకి అది బాగా ఎక్కువగా అయిపోయి ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది.
1: స్ట్రక్చర్ ఫార్మేషన్ లోనే కొంచెం తేడా ఉంటుంది అంట.
0: స్ట్రక్చర్ ఫార్మేషన్ లోనే తేడా ఉంటుంది,
1: పెరిగే కొద్దు దాని ప్రభావం చూపిస్తూ నడుము నొప్పి ఎక్కువగా
0: ఎక్కువ అయిపోతుంది. ఆ స్ట్రక్చర్ ఇంకా బెండ్ అయిపోతుంది, ఆ వెన్నుపూస బెండ్ కావడము, ఆ వంగిపోవడము ఇవన్నీ బాగా ఎక్కువ జరిగిపోయి వాళ్ళకి ఇంకా ఆ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది.
1: జగదీష్ గారు, ఇప్పుడు ఫిజియోథెరపీ పాత్ర ఎంతవరకు ఉందంటారు ఈ నడుము నొప్పి నివారించడంలో లేదంటే ఉపశమనం కలిగించడంలో?
0: నడుము నొప్పిలో ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. దీంట్లో మనకి ట్రాక్షన్ అని, IFT, అల్ట్రాసౌండ్, ఈ థెరపీలన్నీ కూడా దీనికోసం ఉద్దేశించబడినవి. తర్వాత ఈ డిస్క్ అనేది ఒక్కసారి సెట్ కావడం అనేది చాలా ఇంపార్టెంటు. మనం ఎన్ని మందులు వేసుకున్నా కానీ ఈ డిస్క్ సెట్ కావడం అనేది జనరల్గా జరగదు. ఒకటి ఫిజియోథెరపీతో అయినా కావాలి, లేదంటే నెక్స్ట్ సర్జరీ. సో సర్జరీ దాకా వెళ్ళే కంటే ఈ ఫిజియోథెరపీతో మనం ఈజీగా దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఈ ట్రాక్షన్ అనే ఒక మెషిన్ ఉంటుంది, బాడీ వెయిట్కి సంబంధించి వాళ్ళ బాడీ వెయిట్కి ఎలా ఉంటుందో దానికి అనుబంధంగా 30 కేజీలు, 40 కేజీలు, సో వాళ్ళ శరీరాన్ని బట్టి ఆ వెయిట్ అనేది సెట్ చేసి పెడతారు. సో ఈ ట్రాక్షన్ బెల్ట్ అనేది ఒకవైపు నుంచి లాగడం వల్ల వెన్నుపూసలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లి ఒకదాని పక్కన ఒకదాని పక్కన సెట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా డిస్క్ కూడా సెట్ అవుతుంది. చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఫిజియోథెరపీలో సెట్ అయిపోతాయి. తర్వాత ఈ IFT అనేది ఏదైతే ఉంటుందో, ఈ వైబ్రేషన్ వల్ల అక్కడ బాగా రక్త ప్రసరణ జరిగి ఆ కండరాలన్నీ ఆ బిగుతుతనాన్ని కోల్పోయి మళ్ళీ యథాస్థితికి నార్మల్గా వచ్చేస్తాయి అన్నమాట. సో దానివల్ల కూడా మనకి ఆ పెయిన్ రిలీఫ్ అయిన భావన కలుగుతుంది, చాలా రిలాక్స్ అయిపోతారు. దీని తర్వాత మళ్ళీ ఎక్సైజులు ఉంటాయి కొన్ని. ఈ ఎక్సైజ్ ఏంటంటే ఒక మెయింటెనెన్స్ డోస్ అన్నమాట. ఈ ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటామో ఆ ట్రీట్మెంట్ తర్వాత మనకి ఫిజియోథెరపీ వాళ్ళు ఎక్సైజ్ చేపిస్తారు. అక్కడ ఆ ఎక్సైజ్ చేస్తున్నప్పుడు పర్టికులర్ కండరాలు ఎక్కడైనా నొప్పి ఉంటుందా, లేదంటే ఏదైనా చేసినప్పుడు వీళ్ళకి ఇంకేదైనా ప్రాబ్లం వస్తుందా అనేది గమనిస్తారు. సో ఒక వారం రోజులు మనం అలా చేసిన తర్వాత అప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదంటే ఆ ఎక్సైజ్ మనం ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ఇంకా అప్పుడు ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ఎక్సైజ్ రెగ్యులర్గా చేసుకోవడం వల్ల మనకి మంచి శక్తి వచ్చి తర్వాత ఈ కండరాలన్నీ కరెక్ట్ అయిన ఒక పొజిషన్లోకి వచ్చేసి ఈ ప్రాబ్లం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. తర్వాత కొన్ని ఏళ్ళ వరకు కూడా మనకి రాకుండా మనం కాపాడుకోవచ్చు. దీంట్లో అల్ట్రాసౌండ్ థెరపీ అనేది ఒకటి ఉంటుందండి. ఒకటే ఒక భాగంలో మనకి బాగా విపరీతమైన నొప్పి ఉంది అని అనుకున్నప్పుడు ఈ అల్ట్రాసౌండ్ థెరపీ అనేది ఎప్పుడు ఏదైతే ఉందో అది మనం చేస్తే అల్ట్రాసౌండ్ వేవ్స్ అనేవి ఆ ఇన్స్ట్రుమెంట్ నుంచి రిలీజ్ అయ్యి అవి మన శరీరంలోకి వెళ్తాయి. కాబట్టి ఆ వేవ్స్ అనేవి అక్కడ ఆ భాగంలో ఉన్న డ్యామేజ్ అయిన సెల్స్ని యాక్టివ్ చేసి మళ్ళీ హీల్ చేస్తుంది. దాంతో చాలా బాగా సెట్ అయిపోతుంది.
1: నిత్య జీవితంలో వ్యాయామము ఎప్పుడైతే లోపించిందో శరీరము అప్పటి నుంచే వ్యాధి బారిన పడ్డట్టే.
0: నిజంగా వ్యాయామం అనేది మొదటి నుంచి ఇదివరకు పూర్వకాలంలో ప్రతి వాళ్లకు ఏదో పని ఉండేది. వ్యవసాయం చేసేవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు బావిలో నుంచి నీళ్లు చేదడం, లేదంటే పిండి మరలాంటివి కానీ దంచడం కానీ రుబ్బడం కానీ చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ఫిజికల్ ఎక్సైజ్ ఎలాంటిది లేదు కాబట్టి యాంత్రికమైన జీవనం అనేది ఏర్పడింది. దీనికి తోడు రాత్రి అర్ధరాత్రి 12 దాకా మెలకుతూ ఉండడం, పొద్దున్న 8 దాకా పడుకోవడం, ఇలాంటి ఒక జీవన శైలి వచ్చేసింది. ఉదయాన్నే లేచి కొంచెం ఎక్సైజ్ చేస్తే ఇది మనకి ఎంతో బాగుండేది. సో అలాంటి ఈ రాత్రి లేట్ అయ్యేసరికి పొద్దున్న తొందరగా లేవడం అనేది జరగకపోవడం వల్ల ఈ ఎక్సైజ్ అనేది మిస్ అవుతున్నారు. సో మనం స్వయం క్రమశిక్షణతో కొంచెం నైట్ తొందరగా పడుకొని మార్నింగ్ 1 గంట తొందరగా లేచి ఈ ఎక్సైజ్ అనేది రోజూ చేసుకోవడానికి మన శరీరాన్ని అలవాటు చేస్తే కనుక ఇలాంటి రుగ్మతలు ఏవి మనకు రావు.
1: ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ ఏ మ్యాన్ హెల్తీ వెల్తీ అండ్ వైజ్.
0: యాస్
1: అన్నమాట నిజం అంటారు. జగదీష్ గారు, ఈ నడుము నొప్పి ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఎటువంటి పోస్చర్స్ అంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకూడదో చెప్పండి.
0: దీంట్లో అండి ముఖ్యంగా బరువులు ఎత్తడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. బరువులు ఎత్తితే మనకి వెంటనే మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మామూలు వాళ్ళ

0: ఎక్కడైనా సరే విపరీతమైన బరువులు ఎత్తడం అనేది మంచిది కాదు. ఒకవేళ మన పనిలో ఎత్తాల్సిన పనే మనది అయినప్పుడు కనీసం కొంచెం నడుముకు బెల్ట్ లాంటివి ఏదైనా పెట్టుకొని మనం అలాంటి పనులు చేసుకోవడం, తర్వాత డైరెక్ట్గా వంగి ఏదైనా బరువుని ఎత్తడం కంటే మోకాళ్ళు వంచి వంగి బరువు ఎత్తడం అనేది ఒక బెస్ట్ పొజిషన్ అన్నమాట.
1: అప్పుడు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది,
0: వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో అలాంటి టెక్నిక్స్ కొంచెం మనం ఫాలో కావడం. తర్వాత మెట్లు ఎక్కొద్దు. బాగా నొప్పిగా ఉన్నవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మెట్లు ఎక్కడం కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్. అంటే అవసరం ఉన్నప్పుడే మనం మెట్లను యూజ్ చేసుకోవాలి.
1: జగదీశ్వరాచార్య గారు, ఈ మధ్యలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. చాలామంది నిమిషం 2 నిమిషాల వీడియోలు చూసి సొంతంగా నడుము నొప్పికి కూడా ఫిజియోథెరపీ చూపించిన ఎక్సర్సైజులు చేస్తున్నాం, మాకు కూడా బాగవుతుంది అన్న భావనతో ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: యూట్యూబ్లో వచ్చే వీడియోలో చూసి చేయడం అనేది 100% కరెక్ట్ కాదండి. మామూలుగా అంటే లైట్గా ఎప్పుడైనా పెయిన్ ఉన్నప్పుడు మనం అలాంటి వాటి టెక్నిక్స్ ఏదైనా ఫాలో అవుతే కొంతలో కొంత మనకు బాగుండొచ్చు. కానీ నిష్ణాతులైన వాళ్ళ దగ్గర మనం ఎప్పుడైతే ఇలాంటి ట్రీట్మెంట్ గురించి సలహాలు తీసుకుంటామో అది 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికి సంబంధించిన ఎక్సర్సైజులు కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజులు. సో ఇవి గ్రాడ్యువల్గా స్టేజ్ 1 స్టేజ్ 2 అలా ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా ఎక్సర్సైజులు చేసే ఏర్పాటు ఉంటుంది. ఏ టైంలో ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి అన్నది మనకు వాళ్ళు క్లియర్గా చెప్తారు కాబట్టి ఆ ప్రకారంగా మనం ఆ ఎక్సర్సైజులు చేస్తూ వెళ్తామన్నమాట. సో స్టార్టింగ్లో చేయాల్సింది ఎండింగ్లో చేసినా, ఎండింగ్లో చేసింది స్టార్టింగ్లో చేసినా మనకి నొప్పి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. సో దానికన్నా కూడా ఒక కరెక్ట్ అయిన నిపుణుల వద్ద మనం ఇలాంటి ప్రాబ్లం గురించి చర్చించి కరెక్ట్ అయిన ఎక్సర్సైజ్ చేయడం అనేది ఎప్పటికీ మంచిది.
1: జగదీష్ గారు, అనుకున్నప్పుడల్లా ప్రతి నిత్యము మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లో నడుము నొప్పి తీవ్రతరమైనప్పుడు సొంతంగా మనకు మనము ఉపశమనం కలిగించుకునే ఏదైనా మార్గాలు ఏమైనా ఉన్నాయా?
0: యాక్చువల్గా మనం ఏ ప్రాబ్లం వచ్చినప్పటికీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ట్యాబ్లెట్ తీసుకోండి, 1-3 రోజులు రెస్ట్ తీసుకోండి అని చెప్తుంటారు. కానీ మనం ఏం చేస్తాం, ఆ ట్యాబ్లెట్ తీసుకొని మళ్ళీ ఎవడి పని వాడు చేసుకుంటాడు. రెస్ట్ అనేది అసలు ఇవ్వనే ఇవ్వము, జనరల్గా జరుగుతున్న ప్రాబ్లమే ఇది. కానీ బ్యాక్ పెయిన్కి 2-3 రోజులు కంప్లీట్గా మనం రెస్ట్ ఇస్తే కనుక 50-70% ఆటోమేటిక్ క్యూర్ అవుతుంది. అయితే ఆ రెస్ట్ టైంలో పర్టికులర్ నడుములో ఎక్కడైనా ఒక భాగంలో మనకి బాగా నొప్పిగా ఉన్నప్పుడు వేడి నీళ్ళ కాపడం. వేడి నీళ్ళ కాపడం అంటే మామూలుగా మనం ఈ టర్కీ టవల్ని వేడి నీళ్ళలో ముంచి పిండి ఏదైతే భాగంలో మనకి బాగా నొప్పిగా ఉందో ఆ భాగంలో దాన్ని మెల్లిగా అలా అప్లై చేస్తే ఆ హీట్ అనేది దానిలో ఉన్న ఆవిరి అనేది శరీర భాగంలోకి వెళ్ళి అక్కడ ఏదైతే మనకి నొప్పికి కారణమైన కారకాలు ఉంటాయో వాటిని రిలీజ్ చేస్తుంది అన్నమాట. సో ఆటోమేటిక్గా మనకి చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇలాంటిది మనం ఇంట్లో వాడుకోవచ్చు. లేదంటే ఎత్తు పల్లెలు లేకుండా ఒక అంటే ఒక చాప లాంటిది, ఒక చాప లాంటి దాని మీద హ్యాపీగా మనం బోర్లా పడుకోండి. మీరు బోర్లా పడుకొని అలా 1-3 గంటలు అలా పడుకుంటే డెఫినెట్లీ దీన్ని మనం కొంచెం తగ్గించుకోవచ్చు హోమ్ రెమెడీ ద్వారా. ఇనిషియల్ స్టేజ్లో మనకి ఈ మధ్య స్టార్ట్ అయినప్పుడు ఇంట్లో ఏమైనా మనం ఇలాంటివి చిన్న చిన్న రెమెడీలు చేసి తగ్గించుకోవచ్చు. తర్వాత ఒకవేళ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే మటుకు మనం డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒక్కొక్క స్టేజ్కి తగ్గట్టు వాళ్ళు చెప్పిన ఆ ఎక్సర్సైజ్లు ఆ స్టేజ్లో మనం అవి చేసుకొని మనం ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు జగదీశ్వరాచార్య గారు. నమస్కారం అండి.
0: నమస్కారం.

మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన నడుము నొప్పి ఫిజియోథెరపీ చికిత్స అంశం గురించి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ సిహెచ్ జగదీశ్వరాచారి

Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:01 అయిపోయింది. మనం ఉన్నాం జెన్జీ యువ ప్రోగ్రాంలో. సో ఇవాళ జెన్జీ యువ ప్రోగ్రాంలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదేంటి అంటే, వై డు వీ కంపేర్ అవర్ లైఫ్స్ విత్ అదర్స్. మన లైఫ్ని ఇంకొకరి లైఫ్తో కంపేర్ చేసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఎస్పెషలీ సోషల్ మీడియా వల్ల ఇది ఇంకా ఎక్కువైందని చెప్పచ్చు. ఏదన్నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే ఒకరు ఫారెన్ ట్రిప్లో ఉంటారు, ఇంకొకరు జిమ్లో ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తూ ఉంటారు, మరొకరు న్యూ జాబ్ అనౌన్స్ చేస్తారు, ఇంకొకరు మ్యారేజ్ ఫొటోస్ పెడతారు. అప్పుడు మనకి వాళ్ళ లైఫ్ మొత్తం పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా. కానీ మనం చూసేది వాళ్ళ హైలైట్ రీల్స్ మాత్రమే. వాళ్ళ స్ట్రగుల్స్ కనిపించవు, వాళ్ళ ఫెయిల్యూర్స్ కనిపించవు. వాళ్ళు ఎంత టైం దానికోసం వెయిట్ చేశారో మనకి కనిపించదు. కానీ మనకు మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు. అందుకు మన లైఫ్ని ఆ లైఫ్తో కంపేర్ చేసుకోవడం డెఫినెట్లీ అన్ఫేరే కదా. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఇది ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ప్లాంట్ని ఇంకో ప్లాంట్తో కంపేర్ చేస్తారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోజ్ ప్లాంట్ ఉంది, అలాగే ఒక మ్యాంగో ప్లాంట్ కూడా ఉంది. రోజ్ ప్లాంట్కి మ్యాంగో ఫ్రూట్స్ ఎందుకు రావు అని ఎప్పుడన్నా అనుకుంటారా, ఆలోచిస్తారా? లేదు కదా. సో ప్రతి ప్లాంట్కి తన ఓన్ సీజన్ ఉంటుంది, అలాగే ప్రతి మనిషికి కూడా తన ఓన్ టైమ్ లైన్ ఉంటుంది. సో ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ జస్ట్ ద సింపుల్ సింపుల్ సింపుల్ ఫ్యాక్ట్, ఎవ్రీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఏమంటారు? మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
2: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
2: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
2: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
1: readwithrainbow2026@gmail.com కు పంపండి.
2: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
2: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: రీడ్ విత్ రెయిన్బో.
0: FM Rainbow 101.9.

మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ఎవ్రీ వన్ హ్యాస్ అ డిఫరెంట్ టైమ్ లైన్ అని. ఎవరో 22కి జాబ్ సంపాదించవచ్చు, ఎవరో 30కి కెరియర్ చేంజ్.

చేసుకోవచ్చు. ఇంకెవరో 35కి బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. ఇందులో ఏది ఆటోమేటికలీ లేట్ కాదు, మన జర్నీ మనదే. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కంపారిజన్ కొన్నిసార్లు మోటివేషన్ని ఇస్తుంది. వాళ్ళు చేశారు, నేను ట్రై చేయాలి అనిపించడం ఒక హెల్దీ కంపారిజన్, అండ్ దట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్. కానీ వాళ్లకుంది నాకు లేదు అనే కంపారిజన్ మాత్రం యూజ్లెస్ అని చెప్పాలి. ఎందుకు అంటే అది మన సెల్ఫ్ వర్త్ని తగ్గించేస్తుంది, అండ్ మన ఓన్ మోటివేషన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ టైం మీరు ఎవరో లైఫ్ చూసి కంపేర్ చేసుకునే ముందు ఒక్కసారి మీకు మీరు ఒక క్వశ్చన్ అడగండి, నేను వాళ్ళని చూసి కంపేర్ చేసుకోవాలా లేదా నన్ను నేనే కంపేర్ చేసుకోవాలా అని. మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్. అది ఎలా అంటే, నిన్నటి మీ కంటే ఈరోజు మీరు ఎంత బెస్ట్ అని. కొత్తగా ఏ విషయాలు నేర్చుకున్నారు, ఒక బ్యాడ్ హ్యాబిట్ని తగ్గించుకోవడం, ఒక మంచి డెసిషన్ని తీసుకోవడం. అసలు ఎవ్రీ డే ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ ద రియల్ ప్రోగ్రెస్ కదా. రిమెంబర్, డోంట్ కంపేర్ యువర్ బిహైండ్ ద స్క్రీన్ విత్ సమ్వన్ ఎల్స్ హైలైట్ రీల్స్. మీ స్టోరీ ఇంకా కంప్లీట్ కాలేదు, సో ఇంకొకరి చాప్టర్ చూసి మీ బుక్ని క్లోజ్ చేసేసేయకండి. యువర్ జర్నీ హ్యాస్ ఇట్స్ ఓన్ టైమింగ్. సో ఇదే మన ఇవాల్టి జెన్సీ యువర్ థాట్. మీ పేస్ స్లో అవ్వచ్చు, బట్ ఇట్స్ ఓకే. బట్ డోంట్ ఫర్గెట్ టు కీప్ మూవింగ్. సో కంపారిజన్ వల్ల మాత్రం మిమ్మల్ని మీరు ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు. యు ఆర్ అ బ్యూటిఫుల్ సోల్ అండ్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ టైమింగ్, అండ్ దాట్ డే ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. టిల్ దెన్ కీప్ ఇంప్రూవింగ్, కీప్ రేజింగ్ యువర్ హోప్, కీప్ రేజింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ లైఫ్. This is Akashwani Hyderabad FM Rainbow 101.9 with your RJ Satya.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:42 అయితే అయిపోయింది. మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రాంలో. సో ద పవర్ ఆఫ్ బీయింగ్ అ బిగినర్ గురించి ఎప్పుడన్నా విన్నారా? మీకు ఏదన్నా కొత్తగా నేర్చుకోవాలనిపిస్తే ఎందుకు హెసిటేట్ అవుతారు? ఎప్పుడన్నా ఆలోచించారా? అంటే నాకు అది రాదేమో, లేదా నేను నేర్చుకోలేనేమో, జనాలు ఏమనుకుంటారో ఇప్పుడు మొదలు పెడితే. దాంట్లో చాలామంది ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ ఉన్నారు కదా, ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ బీయింగ్ అ బిగినర్ ఇస్ నాట్ ఎంబ్రాజింగ్, ఇట్ ఈస్ అ పవర్ఫుల్ స్పేస్ అట. ఒక్కసారి ఒక చిన్న పిల్లాడిని చూసినా, మన చైల్డ్హుడ్ని గుర్తు తెచ్చుకున్నా, మనకు వాకింగ్ రాకముందు నేర్చుకోవాలి అని ఒక చిన్న పిల్లవాడు ప్రయత్నిస్తున్నప్పుడు వెంటనే నడిచేయగలడా? లేదు కదా. ఎన్నోసార్లు పడతాడు, చాలాసార్లు లేస్తారు, ముద్దు ముద్దుగా అడుగులు వేస్తారు, కింద పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. సో ఎంత బ్యూటిఫుల్ ఫిలాసఫీ దాగుంటుంది కదా. ఒక చిన్న బేబీని అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళకి అస్సలు ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ లేదు. వాళ్ళకి నేను లేచి నడవాలి అనే సంకల్పం తప్ప ఆ ప్రాసెస్ గురించిన బాధ లేదు, ఆ ప్రాసెస్ ఎంతసేపు పడుతుందన్న టెన్షను లేదు. సో మనం అలాగే నేర్చుకొని ఉంటాం కదా నడవడం. సో ఆ యాటిట్యూడ్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మీకేదన్నా కొత్తగా నేర్చుకోవాలి అనిపిస్తే నేర్చుకోవడం స్టార్ట్ చేసేసేయండి. ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలనిపిస్తే నేర్చేసుకోండి, గిటార్ నేర్చుకోవాలనిపిస్తే నేర్చేసుకోండి, కుకింగ్ చేయాలనిపిస్తే ట్రై చేయండి, డ్యాన్స్ చేయాలనిపిస్తే డెఫినెట్లీ ట్రై చేయండి. సో పబ్లిక్ స్పీకింగ్ భయం అని అనిపిస్తే స్టార్ట్ విత్ స్మాల్ కాన్వర్జేషన్స్. ఇలా ఏది చేయాలనిపిస్తే హెసిటేట్ అవ్వకుండా, ఎవరేమనుకుంటారో అనుకోకుండా, నేను చేయగలనా లేదా అన్న డౌట్స్లో ఉండిపోకుండా జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ డూ. మేబీ ఫస్ట్ డేని ఎవరూ ఎక్స్పర్ట్ అవ్వరు, కానీ ఒక రోజున డెఫినెట్లీ మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అది సాధిస్తారు ఈ ఒక్క స్టెప్ వల్ల. సో ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్లో పడి డోంట్ స్టాప్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్, లిజన్ టు యువర్ హార్ట్ అండ్ లివ్ అప్ టు ఇట్. ఏమంటారు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ యువర్ ఆర్జే సత్య. మీకోసం అయితే ఒక సూపర్ సాంగ్ వచ్చేస్తుంది, స్టే ట్యూన్డ్.

నన్ను ట్యాగ్ చేయమా. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం సరిగ్గా 7 గంటలైంది. ఇప్పుడు మీరు వింటారు అనువంత ఎపిసోడ్ నంబర్ 21.

హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. ఇట్ వాజ్ ఎ సాటర్డే. మటర్నిటీ లీవ్ తర్వాత లక్ష్మి ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేసి 1 వీక్ అవుతుంది. ఆఫ్టర్ హోల్ వీక్ ఇవాళ లక్ష్మి మార్నింగ్ నుంచి తన బేబీతోనే ఉండే. టైం అరౌండ్ 4 అవుతుండే అండ్ షీ జస్ట్ పుట్ హర్ బేబీ టు నాప్. బేబీ పడుకున్నా కూడా తను ఇంకా అక్కడే కూర్చుంది. షీ సీమ్ టు బి లాస్ట్ ఇన్ సమ్ థాట్స్. డోర్ దగ్గర నుంచి ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళ అత్తయ్య 2 కాఫీ కప్స్తో మెల్లగా రూమ్లోకి వచ్చింది. లక్ష్మి, కాఫీ చల్లారిపోతుందమ్మా, రా అలా హాల్లో కూర్చొని తాగుదాం. వస్తున్నా అత్తయ్య. ఏమైందమ్మా? ఏం లేదు అత్తయ్య, ఈ వారం అంతా అబ్జర్వ్ చేశా, నువ్వు ఏదోలాగా ఉంటున్నావు. ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా? చెప్పమ్మా, అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? అత్తయ్య, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నా కదా. అవును, ఐను ఆఫీస్కి వెళ్ళాలి అనే డిసిషన్ నాదే, బట్ నాకు అంత మంచిగా అనిపించట్లేదు అత్తయ్య. ఏమైందమ్మా? ఏమో అత్తయ్య, ఐ ఫీల్ ఐఎమ్ నాట్ ఎ గుడ్ మదర్. చిన్నదాన్ని వదిలి వెళ్ళిపోతున్నా అని అనిపిస్తుంది. మార్నింగ్ ఆఫీస్కి బయలుదేరిపోతున్నా, అన్వి ఇంకా నిద్రలోనే ఉంటుంది. ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి కొన్ని రోజులైతే అది పడుకునేస్తుంది కూడా. ఒక్కోసారి అసలు నేను ఏం చేస్తున్నాను అనిపిస్తుంది అత్తయ్య. ఆఫీస్కి వెళ్తున్నా కానీ నా మైండ్ అంతా ఇక్కడే ఉంటుంది. ఎప్పుడు బ్రేక్ వస్తుందో, ఎప్పుడు దానికి కాల్ చేసేయాలి అనే ఆలోచనే ఎక్కువ. మీటింగ్స్ మధ్యలో కూడా అదే చాలాసార్లు గుర్తొస్తుంది అత్తయ్య. ఐ ఫీల్ నేను ఆఫీస్లో 100% ఇవ్వట్లేదు, అలా అని యాజ్ అ మదర్ కూడా నేను 100% ఉండట్లేదు. నా మీదే నాకు చాలా కోపం వస్తుంది అత్తయ్య. లక్ష్మి, ఎందుకమ్మా అలా? అత్తయ్య, మీరేమంటారు? నేను ఆఫీస్ మానేనా? అది నీ డిసిషన్ లక్ష్మి. ఏమో అత్తయ్య, నాకేం అర్థం అవ్వట్లేదు. ఆఫీస్ మానేద్దామంటేనేమో స్కూల్ ఫీజ్, కాలేజ్ ఫీజ్, తన డ్రీమ్స్, ఎమర్జెన్సీస్ ఇవన్నీ గుర్తొస్తాయి. ఒక పక్కన ఆఫీస్కి వెళ్ళాలన్నా గిల్టీగానే ఉంది, అలా అని ఆఫీస్ మానేద్దామన్నా గిల్టీగానే అనిపిస్తుంది. లక్ష్మి, నువ్వు ఏది చేసినా పాప కోసమే కదమ్మా. నువ్వు రెండూ పాప కోసమే ఆలోచిస్తున్నావు. నువ్వు ఏ డిసిషన్ తీసుకున్నా నేను మాత్రం నీకు ఫుల్ సపోర్ట్ చేస్తానమ్మా. అత్తయ్య, మీ జనరేషన్లో మీరంతా పిల్లలతోనే ఉండేవారు కదా, అందుకేనేమో మీ అందరికీ అంత కనెక్షన్ ఉంది. నేను ఇలా రోజు ఆఫీస్కి వెళ్తుంటే నాకు నా పాపతో ఇలా ఉండకపోతుండొచ్చు కదా, అంటే ఈ బాండ్ అది. అయ్యో లక్ష్మి, మేం ఇంట్లోనే ఉండేవాళ్ళం అన్న మాట నిజమే, కానీ మేం రోజంతా పిల్లల పక్కే ఉండేవాళ్ళం కాదమ్మా. అదేంటత్తయ్య? అవునమ్మా, అప్పుడు ఈ వాషింగ్ మెషిన్లు, మిక్సీలు, గ్యాస్ స్టవ్లు ఇవేవి ఉండేవి కాదు కదా. మార్నింగ్ నుంచి రాత్రి పడుకునే వరకు అన్నీ ఇంటి పనులే. పిండి రుబ్బాలన్నా, పచ్చడి పెట్టాలన్నా అన్నీ ఆ రుబ్బురోల్ మీదే. బట్టలు చేతితో ఉతకాలి, ఇంకా పంప్ స్టవ్తో 2 పూటల వంట చేయడం, అమ్మో చాలా టైం అయిపోయేది. చాలాసార్లు పిల్లలు ఏడ్చేటప్పుడు నేను ఏదో పనిలో ఉండేదాన్ని. ఇంట్లోనే ఉన్నా వాడు ఒక దగ్గర ఉండేవాడు, నేను ఇంకో దగ్గర ఉండేదాన్ని. ఇక్కడ మీకు మాకు డిఫరెన్స్ ఒకటే ఉందమ్మా. ఏంటత్తయ్య అది? మేం చేసే పనులు ఇంట్లోనే ఉండేది, ఇప్పుడు నువ్వు చేసే పని ఆఫీస్లో ఉంటుంది. ఇక్కడ మారింది ప్లేస్ ఒక్కటే. మా రోజుల్లో మేము ఇల్లు, కుటుంబం, పిల్లల్ని బ్యాలెన్స్ చేసేవాళ్ళం. నువ్వు ఇప్పుడు నీ ఆఫీస్ని, ఇంటిని, పాపని బ్యాలెన్స్ చేస్తున్నావు. లక్ష్మి, అమ్మ అంటే రోజంతా పిల్లల పక్కనే ఉండడం కాదమ్మా, వాళ్ళ గురించి రోజంతా ఆలోచించడం కూడా. నువ్వు సంపాదించే ప్రతి రూపాయి పాప కోసమే కదా. ఫస్ట్ అది రియలైజ్

చేసావు లక్ష్మి. మళ్ళీ చెప్తున్నా, నువ్వు వర్క్ చేయాలనుకున్నా వద్దనుకున్నా ఆ డెసిషన్ నీదే. నువ్వేమీ కేర్లెస్గా డెసిషన్ తీసుకోవడం లేదు, ఎవరిని హర్ట్ చేయట్లేదు. కానీ అత్తయ్య, నేను ఒక డెసిషన్ తీసుకుంటే తర్వాత ఇంకొకలా చేసుంటే బాగుండేదేమో అని అనిపిస్తే? అది అనిపిస్తుంది. మనం తీసుకున్న ప్రతి డెసిషన్ తర్వాత ఇంకొక ఆప్షన్ గురించి మనం ఆలోచిస్తాం. కానీ అలా అని మనం తీసుకున్న డెసిషన్ రాంగ్ అయిపోదు కదా. నేను చెప్పేది ఏంటంటే, రెండు ఆప్షన్స్లో ఒకటి కరెక్ట్ ఇంకొకటి రాంగ్ అని అనుకోకు. రెండు డెసిషన్స్కి వాటి ఓన్ రీజన్స్ ఉంటాయి. నువ్వు ఏది చూస్ చేసినా దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్తో నువ్వు డెసిషన్ తీసుకున్నావంటే అదే నీ డెసిషన్. కానీ నాకు రెండు రైటే అనిపిస్తున్నాయి అత్తయ్య. లక్ష్మి, అలా అయితే నీ మైండ్కి, నీ సిచ్యువేషన్కి, నీ లైఫ్కి ఇప్పుడు ఏది రైట్ అనిపిస్తుందో అది చూస్ చేసుకో అమ్మా. కానీ ఒక్కసారి చూస్ చేశాక మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచించకు. నువ్వు తీసుకున్న డెసిషనే బెస్ట్ డెసిషన్ అని నమ్ము. కానీ నేను ఆఫీస్ని, పాపని కరెక్ట్గా మేనేజ్ చేస్తున్నానా అత్తయ్య? ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నావు లక్ష్మి? పొద్దున్నే బేబీకి కావలసినవన్నీ చూసుకుంటావు, ఇంటిని మేనేజ్ చేసుకొని ఆఫీస్కి వెళ్తావు, ఆఫీస్కి వెళ్ళి అక్కడ నీ పనులన్నీ చేసుకుంటావు, ఇంటికి వచ్చాక మళ్ళీ పాపని చూసుకొని అది పడుకున్న తర్వాత మళ్ళీ నీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి నీ ఆఫీస్ పని చేసుకుంటావు. నువ్వు ఒకేసారి రెండు వరల్డ్స్ని చాలా బాగా మేనేజ్ చేస్తున్నావు లక్ష్మి. కానీ ఐ ఫీల్ లైక్ ఐ కెన్ డూ బెటర్ దెన్ దిస్ అత్తయ్య. ఇంకా బెటర్, ఇంకా బెటర్ అని నిన్ను నువ్వు జడ్జ్ చేసుకుంటూ ఉంటే నువ్వు చేస్తున్నది ఎప్పుడూ నీకు అనిపించదు లక్ష్మి. అందుకే డిసిషన్ ఏదైనా సరే మంచిగా ఆలోచించి తీసుకో. అండ్ వన్స్ డిసిషన్ తీసుకున్న తర్వాత డోంట్ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్. సరే అత్తయ్య. డియర్ లిసనర్స్, ఒక అమ్మ ఆఫీస్కి వెళ్ళినా తన బిడ్డ కోసమే, ఇంట్లో ఉన్నా తన బిడ్డ కోసమే. రెండు మార్గాలు వేరైనా, రెండు డెసిషన్స్ వెనక ఉన్న రీజన్స్ వేరైనా, వాటి వెనక ఉన్న ప్రేమ అండ్ ఇంటెన్షన్ మాత్రం ఒక్కటే. వర్కింగ్ మదర్ అయితే పిల్లలకి టైం ఇవ్వట్లేదేమో అనే గిల్ట్, కరియర్ బ్రేక్ తీసుకుంటే నా కరియర్ని వదిలేసా అనే డౌట్, ఏది చూస్ చేసినా ఇంకొక చాయిస్ గురించి ఆలోచించి తనని తానే క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు. కానీ నిజంగా ప్రతి సిచ్యువేషన్కి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఉంటుందా? ఒక డెసిషన్ రైట్, ఇంకొకటి రాంగ్ అని మనం చెప్పగలమా? మేబీ నాట్. కొన్నిసార్లు కొంతమంది అమ్మలకి కావాల్సింది సలహాలు కాదు, నువ్వు నీ వల్ల అయినంటూ చేస్తున్నావు అది చాలు అని నమ్మకం ఇచ్చే ఒక మాట. ఏది చూస్ చేసినా ఆ డెసిషన్ని గిల్ట్తో కాకుండా నమ్మకంతో క్యారీ చేయమని చెప్పే ఒక పర్సన్. డియర్ లిసనర్స్, ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంతా.

దాట్స్ అబౌట్ ఆర్ అనువంత ఎపిసోడ్ ఫర్ ద డే. అసలు ఎంత చక్కగా అనిపించింది కదా అనువంత ఎపిసోడ్ విన్న తర్వాత. మన రోజువారీ ఎన్నో క్వశ్చన్స్కి ఒక చక్కటి ప్రశాంతతే అనువంత. సో ఇవాళ్టి అనువంత విన్న తర్వాత మీకేమనిపించిందో యూ కెన్ మెసేజ్ మీ ఆన్ 040-2323-4822, విచ్ ఇస్ ఆర్ వాట్సాప్ నెంబర్.

నంబర్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. దిస్ ఇస్ అవర్ వాట్సాప్ నంబర్ 0402323482. ఇవాళ ఈ చక్కటి ఎపిసోడ్ ఆఫ్ హనుమంతా మీకు ఎలా అనిపించిందో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 7:15 అయింది. అంటే మన హలో రెయిన్బో టైం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో హలో రెయిన్బో అనగానే లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ కాబట్టి మనం సూపర్ ఎంతూజియాస్టిక్ ఉంటాం. అండ్ మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన పదాక్షరితో నేను మీ ముందుకు వచ్చేసాను. సో పదాక్షరిలో పదాలు వచ్చేసి అందం మరియు చెలియ. ఈ రెండు వర్డ్స్లో ఏ ఒక్క వర్డ్ తోటైనా మీరు ఒక పాట పాడచ్చు. మీరు పాడే పాటలో ఈ అక్షరం రావాలి, అదే మన పదం.

0: అక్షరి. సో మీరు మాకు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 0402323-0030, 0402323-4821 అండ్ 0402970-4715. మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో.
1: హలో అమ్మా. సత్య
0: చెప్పండి.
1: నేను రేడియో శ్రోత రమణయ్య.
0: రమణయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను తల్లి, నీ మాటలు వింటూ బాగానే ఉన్నాము.
0: సూపర్ అండి, సూపర్.
1: ఫస్ట్ కాల్ దొరికింది, చెప్తానమ్మా. పాలకడలిపై శేషతల్పమున పవలించేవా దేవా, బాలుని నను దయపాలుచుటకై కనిపించేవా మహానుభావ. పాలకడలిపై శేషతల్పమునా

0: కదలి కన్నుల కరుణార సృష్టి తిలకించిన నేను పులకించే స్వామి పాలకడలిపై శేషతల్పమున పవలించేవా దేవా ఆదిలక్ష్మిని పాదములొత్తగా వేద మంత్రములు విరించిదగువా నారదాది ముని ముఖ్యులు చేరి మోదమలరనిను గానము చేయగా పాలకడలిపై శేషతల్పమున పవలించేవా దేవా. ఈ అవకాశం ఇచ్చిన సత్యకు మా యొక్క ఆది విష్ణువు విష్ణు మా విష్ణువు మంచి శుభాలు కలగజేయాలని కోరుకుంటున్నాను.
1: థ్యాంక్ యూ రమణయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో దిస్ ఇస్ అవర్ పదాక్షరి ఫర్ ద డే. పదాక్షరిలో పదాలు వచ్చేసి అందం మరియు చెలియ. ఈ రెండు వర్డ్స్లో ఏ ఒక్క వర్డ్ అయినా వచ్చేలాగా మీకు పాట గుర్తొస్తున్నట్లయితే మీరు మాకు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 0402323000 0402323481 and 0402970471 కి కాల్ చేసి మీరు ఒక చక్కటి పాటను పాడి వినిపించవచ్చు. అండ్ ఇవాళ మన హలో రెయిన్బోలో వినే పాటలన్నిటిలో కూడా ఇవే పదాలు వస్తాయి, అందం మరియు చెలియ. సో మీకోసం ఒక సూపర్ ట్రాక్ అయితే వెయిట్ చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ వినేసాక మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్ లో సమయం 7:24 అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో,
4: హలో,
3: నమస్కారం అండి. మీ పేరు?
4: నమస్తే అండి, మంగా భాస్కర్ మాట్లాడుతున్నాను.
3: నమస్తే మంగా భాస్కర్ గారు, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? సూపర్.
4: ఘంటసాల పాటలో వెళ్ళిపోయి అన్ని మర్చిపోయాను కదా. ఎంత మంచి పాటలు అండి.
3: సూపర్ అండి, వచ్చేసింది కదా వర్డ్ తెలియా వర్డ్ వచ్చేసింది. సూపర్,
4: మరి అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్
3: మంగా భాస్కర్ గారు ఫర్ కాలింగ్. ఎస్, ఇవాళ మన హలో రెయిన్బోలో మనం ఆడుకుంటున్నాం పదాక్షరి. అండ్ పదాక్షరిలో పదాలు వచ్చేసి అందం మరియు చెలియా. సో ఈ రెండు వర్డ్స్తో, ఏ ఒక్క వర్డ్తోటైనా లేదా రెండు వర్డ్లు వచ్చిన పాటలో మీకు అలాంటి పాటలు ఏమైనా గుర్తొస్తున్నట్లయితే యూ కెన్ కాల్ అస్ అండ్ సింగ్ ఆన్ ఎయిర్ టుడే. సో మీరు మాకు కాల్ చేయాల్సిన మా నెంబర్ 0402323003, 0402323484821 and 0402970475. ఇప్పుడు ఒక

0: Rainbow 101.9. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9 MHz పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 7:33 అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో
2: హలో
1: హలో,
2: నమస్కారం.
1: నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు
2: కౌసల్య.
1: కౌసల్య గారు, ఓకే అండి. సో ఏ పదం ఎంచుకుంటున్నారు?
2: అందం.
1: అందం.
2: అందమే ఆనందం, ఆనందం జీవితం మకరందం. అందమే ఆనందం పడమటి సంధ్యారాగం, కుడియడ వల్ల కుసుమ పరాగం, కుడిలో అందమే ఆనందం.
1: సూపర్ అండి కౌసల్య గారు, సూపర్. చాలా బాగా పాడారు.
2: 1953 బ్రతుకు తెరువులో నాగేశ్వరరావు సావిత్రి వేశారు. నాగేశ్వరరావు గారు పాడతారు ఈ పాట.
1: అవును అవును.
2: తర్వాత సావిత్రి గారు కూడా పాడతారు ఈ పాట.
1: అవునండి. థ్యాంక్ యూ సో మచ్ మా అందరి కోసం పాడినందుకు.
2: చాలా బాగుంటుంది ఆ పాట వింటే.
1: ఎస్ అండి.
2: గంటసాల్ గారు సూపర్, చాలా బాగా పాడారు.
1: అబ్సల్యూట్లీ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ కౌశల్య గారు ఫర్ కాలింగ్ అస్ అండ్ అద్భుతంగా పాడారు పాటని. సో ఇవాళ మన హలో రెయిన్బోలో మనం ఆడుతున్నాం పదాక్షరి. పదాక్షరిలో పదాలు అందం అండ్ చెలియ. సో మీకు ఈ టూ వర్డ్స్లో ఈ ఒక్క వర్డ్ తోటైనా పాట గుర్తొస్తున్నట్లయితే యూ కెన్ కాల్ అస్ ఆన్ 0402323-0030, 0402323-4821 అండ్ 0402970-4715. ఇప్పుడు ఒక సూపర్ ట్రాక్ వెయిట్ చేస్తుంది. సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: 9 MHz పై నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:41 అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో
1: హలో, నమస్కారం సత్య గారు.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నేను ఓలేడి ప్రభాకర్ రావు అమ్మా.
0: నమస్కారం ప్రభాకర్ రావు గారు, ఎలా ఉన్నారండి?
1: నమస్కారం, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
0: సూపర్ అండి, బాగున్నాను.
1: వెరీ గుడ్.
0: సో ఏ పదం ఎంచుకున్నారు?
1: అందం.
0: అందం, ఓకే, వాడేసేయండి మరి.
1: అందమైన సత్యకు పందిరుంటే చాలును, పైకి పైకి పాకుతుంది చిన్నదాన, పరవశించి పాడుతుంది చిన్నదాన.
0: మీ ఇంప్రొవైజేషన్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
1: కలపాలి కదా, మరి మనం ఉదయం రచయితలు అయితే మరి ఇలాగే రాస్తుంటాం రచయితలు కూడా.
0: సూపర్ సూపర్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ రావు గారు. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేస్తాం. హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
2: రేణుకా అండి. బాగున్నారా?
0: రేణుకా గారు, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నానండి.
0: సూపర్. ఏ పదం ఎంచుకుంటున్నారు పదాక్షరిలో ఇవాళ?
2: అందం.
0: అందం, ఓకే, పాడేసేయండి.
2: అందంగా అలైన అసలే బాలేన నీడు జోడు కానన అలుసైపోయానా అసలేమి కాన వేషాలు చాలే బొమ్మన.
0: సూపర్ రేణుకారు, చాలా క్యూట్గా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఇవాళ హలో రెయిన్బోలో మనం ఆడుకుంటున్నాం పదాక్షరి. పదాక్షరిలో పదాలు వచ్చేసి అందం అండ్ చెలియా. సో ఈ రెండు వర్డ్స్లో ఏ ఒక్క వర్డ్తో అయినా మీకు పాట గుర్తొస్తున్నట్లయితే యూ కెన్ కాల్ ఎస్ ఆన్ 0402323 0030, 0402323481 అండ్ 0402970475. ఇప్పుడు మీకోసం ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: Rainbow 101.9.
1: Hello listeners, are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:51 అయితే అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్స్ తోటి. హలో
3: శ్రీనివాసరావు, మలక్పేట అమ్మా సత్య
2: గారు. నమస్తే శ్రీనివాసరావు గారు. ఏ పదం ఎంచుకున్నారు పదాక్షరిలో?
3: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే

0: ఎందుకంటే నాకు
1: సూపర్
0: తర్వాత పాడి మర్చిపోయాను కాబట్టి పాత పాట కదమ్మా
1: సూపర్
0: అందుకోసమే.
1: అండి, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో
0: థ్యాంక్ యూ
1: మచ్ ఫర్
0: అమ్మా,
1: కాలింగ్.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా,
1: థ్యాంక్ యూ
0: శ్రీరాజు
1: అండి.
0: అమ్మా.
1: మరో కాలర్తో కూడా మాట్లాడేసిద్దాం. హలో
2: హలో,
1: హలో, నమస్తే అండి. మీ పేరు?
2: గుడ్ ఈవినింగ్ మేడం.
1: వెరీ గుడ్ ఈవినింగ్. మీ పేరండి?
2: మా పేరు నాగెల్ల విశ్వేశ్వర మేడం, కర్నూలు జిల్లా కోడూరు నుంచి. బాగున్నారా మేడం?
1: బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నాం మేడం.
1: ఓకే. ఏ పదం ఎంచుకున్నారు పాట పాడడానికి?
2: అందం మేడం.
1: ఓకే, పాడేసేయండి. పాడచ్చు లేదా పాట చెప్పచ్చు.
2: అదే మేడం, ఒక్క నిమిషం గుర్తురాదు లేదు మేడం.
1: గుర్తు
2: ఒక్క నిమిషం
1: రావట్లేదు.
2: చెప్తాను చెప్తాను మేడం, గుర్తు మేడం చెప్తాను. ఒక్క చెప్పండి మేడం. ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, ఆలో అలజడి రేపింది నీ చిరునవ్వు. ఆ పాట మేడం.
1: సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మరో కాలర్ కూడా ఉన్నారు లైన్లో, మాట్లాడేసేద్దాం. అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ కాల్ ఫర్ ద డే. హలో,
3: గుడ్ ఈవినింగ్ మేడం. సత్య మేడం గారు,
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
3: నా పేరు కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ నగర్, నిజామాబాద్ నుంచి మేడం. బాగున్నారా?
1: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
3: మేము బాగున్నాం మేడం.
1: వెరీ నైస్ అండి. సో ఏ పదం ఎంచుకున్నారు పదాక్షరిలో?
3: అందం అందం.
1: ఓకే, పాడేసేయండి.
3: ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు. ఈ పాట చాలా ఇష్టం అమ్మా.
1: సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ హలో రెయిన్బో ఫర్ ద డే. ఎంత చక్కగా ఆడుకున్నాం కదా పదాక్షరి. సో ఇవాళ పదాక్షరిలో పదాలు వచ్చేసి అందం అండ్ చెలియ. సో రెండింటి మీద చక్కగా పాడేశారు పాటలు మన లిజనర్స్. సో ఇప్పుడు మీకోసం అయితే బ్యూటిఫుల్ సాంగ్స్ వెయిట్ చేస్తున్నాయి. ఆ సాంగ్స్ కూడా ఈ వర్డ్స్కి రిలేటెడే. సో ఐ హోప్ యుల్ ఎంజాయ్ ఇట్ అండ్ దాట్స్ అబౌట్ అవర్ హలో రెయిన్బో ఫర్ ద డే. సో స్టే ట్యూన్డ్ ఫర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, లిజనింగ్ టు దిస్ బ్యూటిఫుల్ ట్రాక్స్.

Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 8:31 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో హైదరాబాద్ అనగానే పర్ల్ సిటీ ఎలా అయింది అనే డౌట్ ఎప్పుడన్నా వచ్చిందా? హైదరాబాద్లో హైదరాబాద్ పేరు వినగానే మనకి ఎన్నో గుర్తొస్తాయి. చార్మినార్, బిర్యానీ, ఇరానీ చాయ్, వీట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. వీటన్నిటితో పాటు హైదరాబాద్కి ఇంకో బ్యూటిఫుల్

ఐడెంటిటీ కూడా ఉంది. అదే ద పర్ల్స్ సిటీ, ద సిటీ ఆఫ్ పర్ల్స్ అని పిలుస్తాం మనం హైదరాబాద్ని. అసలు హైదరాబాద్కి ఈ పేరు ఎలా వచ్చింది? మన హైదరాబాద్కి సముద్రం లేదు కదా, మరి ఇక్కడికి పర్ల్స్ ఎలా వచ్చాయి? పర్ల్ బిజినెస్ ఇంత ఫేమస్ ఎలా అయింది? అదే ఇవాళ మన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆఫ్ తెలంగాణం.

ఆఫ్ తెలంగాణం. హైదరాబాద్ పర్ల్స్కి ఎందుకు ఫేమస్? ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, పర్ల్స్ హైదరాబాద్లో ఎలా పుట్టాయి? పర్ల్స్ సహజంగా ఆయసెస్ నుంచి వస్తాయి, అంటే సీలో దొరుకుతాయి కదా. వాటి ట్రేడ్ మాత్రం హైదరాబాద్లో సెంచురీస్గా ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. అసలు హైదరాబాద్ పర్ల్ కల్చర్కి ప్రధాన కారణాల్లో ఒకటి డెక్కన్కి ఉన్న ట్రేడ్ కనెక్షన్స్. పాత రోజుల్లో అరేబియన్ సీ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో డెక్కన్కి వ్యాపార సంబంధాలు ఉండేవి. వివిధ ప్రాంతాల నుంచి ప్రెషియస్ స్టోన్స్, పర్ల్స్ వంటి వస్తువులను ట్రేడ్ రూట్ ద్వారా హైదరాబాద్కు వచ్చేవి. తరువాత ఇక్కడున్న ట్రేడర్స్, జ్యువెలర్స్, క్రాఫ్ట్మెన్స్ వాటిని కొనుగోలు చేసి, సార్ట్ చేసి, క్లీన్ చేసి బ్యూటిఫుల్ జ్యువెలరీగా మార్చేవారు. అలా హైదరాబాద్ స్లోలీ బికేమ్ అ పర్ల్ ట్రేడింగ్ సెంటర్. So let's know more interesting things in our Telangana program today, listening to beautiful music. Meekosamaithe oka super song vachestundi, super song tarvata malli maatladukundam. Stay tuned to Akashvani Hyderabad FM Rainbow 101.

0: ఏంది బ్రో, కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
3: హైదరాబాద్లో పర్ల్ కల్చర్ గురించి మాట్లాడితే నిజాం ఎరా హిస్టరీని మెన్షన్ చేయకుండా ఉండలేం. హైదరాబాద్లోని రాజకుటుంబాలలో, నోబిలిటీ మరియు అఫ్లుయెంట్ కమ్యూనిటీస్లో పర్ల్స్కి ప్రత్యేకమైన ఆదరణ ఉండేది. పర్ల్ నెక్లెసెస్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, హెడ్ ఆర్నమెంట్స్, ట్రెడిషనల్ జ్యువెలరీ, ఇలా పర్ల్ రాయల్ ఫ్యాషన్లో భాగమయ్యాయి. ఒకప్పుడు పర్ల్స్ అంటే లగ్జరీ మాత్రమే కాదు, స్టేటస్ సింబల్లా కూడా ఉండేది. అలా రాజభవనాల నుంచి మార్కెట్స్కి, మార్కెట్స్ నుంచి కామన్ జ్యువెలరీ కల్చర్కి పర్ల్స్ పాపులర్గా స్ప్రెడ్ అయింది. చార్మినార్ సరౌండింగ్స్ ఒక పర్ల్ వరల్డ్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఓల్డ్ సిటీ వెళ్తే చార్మినార్ చుట్టూ ఉన్న మార్కెట్స్లో కలర్ఫుల్ బ్యాంగిల్స్, ట్రెడిషనల్ జ్యువెలరీ, ప్రెషియస్ స్టోన్స్ మరియు పర్ల్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ప్రత్యేకంగా లార్డ్ బజార్ మరియు సరౌండింగ్ జ్యువెలరీ మార్కెట్స్ హైదరాబాద్ షాపింగ్ కల్చర్కి చాలా ఫేమస్ అని చెప్పాలి. ఒక టూరిస్ట్ హైదరాబాద్ వస్తే చార్మినార్ చూసి బిర్యానీ తిని పర్ల్స్ కొనుక్కోకుండా ఎలా వెళ్తాం అంటారు. అంతగా హైదరాబాద్ పర్ల్స్కి ఒక షాపింగ్ ఐడెంటిటీ వచ్చింది. కానీ అసలు పర్ల్ బిజినెస్లో స్పెషాలిటీ ఏంటి మాట్లాడుకుందాం ఈ సూపర్ ట్రాక్ తర్వాత. మీరు వింటున్నారు తెలంగాణం ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ యువర్ ఆర్జే సత్య.

0: FM Rainbow 101.9.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 8:47 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. పర్ల్ కొనడం అంటే ఒక వైట్ రౌండ్ స్టోన్ తీసుకున్నామా, నెక్లెస్గా మార్చామా అన్నంత సింపుల్ అయితే కాదండి. పర్ల్స్లో సైజెస్ ఉంటాయి, షేప్స్ ఉంటాయి, కలర్స్, లస్టర్, సర్ఫేస్ క్వాలిటీ, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ చాలా ఉంటాయి. అనుభవం ఉన్న ట్రేడర్స్, జ్యువెలర్స్ పర్ల్స్ని కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసి ఒక నెక్లెస్లో పర్ల్ని యూనిఫామ్గా అరేంజ్ చేయడం ఒక గొప్ప స్కిల్లే. అంటే పర్ల్ జ్యువెలరీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ నేచర్ ప్లస్ క్రాఫ్ట్మెన్షిప్ ప్లస్ బిజినెస్. నేచర్ పర్ల్ని ఇస్తే ఆర్టిస్ట్ దానికి షేప్ ఇస్తారు, జ్యువెలర్ డిజైన్ చేస్తాడు అండ్ కస్టమర్ దానికి ఒక వాల్యూ ఇస్తారు. అదే ఒక బ్యూటిఫుల్ ఎకనామిక్ స్టోరీ బిహైండ్ అ పర్ల్. హైదరాబాద్ పర్ల్స్లో మరో స్పెషల్ అట్రాక్షన్, మన హైదరాబాద్లో ట్రెడిషనల్ పర్ల్ జ్యువెలరీకి కాంటెంపరీ డిజైన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక గ్రాండ్ మదర్కి ట్రెడిషనల్ పర్ల్ నెక్లెస్ నచ్చితే ఒక యంగ్ గర్ల్కి సింపుల్ పర్ల్ ఇయర్ రింగ్స్ నచ్చుతాయి. అదే బ్రైడల్కి ఒక బ్రైడల్ పర్ల్ జ్యువెలరీ ఖచ్చితంగా కావాలనిపిస్తుంది. అంటే పర్ల్స్ ఆర్ క్రాసింగ్ ద జనరేషన్స్ హియర్. ఫ్యాషన్స్ మారచ్చు, అవుట్ఫిట్స్ మారచ్చు, జ్యువెలరీ డిజైన్స్ మారచ్చు, బట్ ద క్రేజ్ ఫర్ పర్ల్స్ విల్ నెవర్ కమ్ డౌన్ అండ్ దాట్స్ వాట్ ద ట్రెండ్ అ పర్ల్ క్యారీస్ ఇన్. సో మన హైదరాబాద్ ఇస్ ద సిటీ ఆఫ్ పర్ల్స్ కాబట్టి మనం పర్ల్స్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుంటున్నాం. మన హైదరాబాద్లో దొరికే పర్ల్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. హైదరాబాద్ నుంచి పర్ల్ కల్చర్ ఎలా ప్రపంచానికి వ్యాపించిందో మాట్లాడుకుందాం ఈ సూపర్ ట్రాక్ తర్వాత. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: హైదరాబాద్ నుంచి పర్ల్ కల్చర్ ఎలా ప్రపంచానికి వ్యాపించిందో మాట్లాడుకుందాం. హైదరాబాద్కి టూరిజం పెరిగింది, పర్ల్ జ్యువెలరీ కూడా సిటీ ఐడెంటిటీగా మారింది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్టులు, ఫారిన్ టూరిస్టులు అందరూ కూడా ఇక్కడున్న ట్రెడిషనల్ జ్యువెలరీని కొనడం మొదలుపెట్టారు. అలా హైదరాబాద్ ప్లస్ పర్ల్స్ అనే కాంబినేషన్ ఇంటర్నేషనల్ టూరిజంలో కూడా ఒక రికగ్నైజబుల్ ఐడెంటిటీగా మారింది. ఈరోజు పర్ల్ సిటీ అనే పేరు హైదరాబాద్కి ఒక కల్చరల్ బ్రాండ్గా మారిపోయింది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, మీరు హైదరాబాద్లో పర్ల్ జ్యువెలరీ ఎప్పుడన్నా కొన్నారా? లేదా మీ ఇంట్లో అమ్మమ్మల దగ్గర, నానమ్మల దగ్గర ఎప్పుడైనా ఈ ట్రెడిషనల్ పర్ల్ జ్యువెలరీని చూసారా? మేబీ అది ఒక

జ్యువెలరీ ప్రీస్ మాత్రమే కాకపోవచ్చు, అది మీ ఫ్యామిలీకి ఒక మెమరీగా ఉండొచ్చు. ఒక వెడ్డింగ్, ఒక ఫెస్టివల్, ఒక స్పెషల్ అకేషన్, ఒక గిఫ్ట్. పర్ల్కి ఇమోషనల్ వాల్యూస్ కూడా చాలా యాడ్ అవుతాయి. అందుకే పర్ల్ జ్యువెలరీని జనరేషన్స్కి పాస్ చేసుకుంటాయి కొన్ని ఫ్యామిలీస్. పర్ల్ సిటీ అనే పేరు వెనక అసలు మ్యాజిక్ ఏంటంటే, ఒక్క మాటలో అసలు పర్ల్ సిటీకి ఉన్న మ్యాజిక్ చెప్పాలి అనంటే, ట్రేడ్ ప్లస్ రాయల్ ప్యాట్రనేజ్, స్కిల్డ్ క్రాఫ్ట్మెన్షిప్, జ్యువెలరీ కల్చర్, టూరిజం, ఈ కాంబినేషన్ హైదరాబాద్కి పర్ల్ ఐడెంటిటీని బిల్డ్ చేసింది. ఒకప్పుడు రాజకుటుంబాలలో ఫ్యాషన్గా ఉన్న పర్ల్స్ తర్వాత సిటీ మార్కెట్స్లోకి వచ్చాయి, మార్కెట్ నుంచి టూరిజంలోకి కంప్లీట్గా వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఐడెంటిటీలో భాగమైపోయింది, అవే మన పర్ల్స్. సో దిస్ ఈజ్ ద జర్నీ ఆఫ్ పర్ల్స్ అండ్ ద స్పెషల్ నేమ్ ఆఫ్ అవర్ హైదరాబాద్ యాజ్ బీయింగ్ ద సిటీ ఆఫ్ పర్ల్స్. హోప్ ఇట్ ఫౌండ్ యూ ఇంట్రెస్టింగ్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ తెలంగాణ ఫర్ ద డే. మీకోసం అయితే ఒక సూపర్ సాంగ్ వచ్చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.1.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్ లో సమయం 9:03 అయిపోయింది. అంటే మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో. సో ఇవాళ రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చిన్నది కాదు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అదే, వై డు ఓల్డ్ మెమరీస్ ఫీల్ సో స్పెషల్? ఒక ఓల్డ్ సాంగ్ విన్నా, ఒక ఆలాపన వచ్చినా, లేదా మన చైల్డ్హుడ్లో చేసిన ఒక పని గుర్తొచ్చినా, ఒక ప్లేస్ కనిపించినా, సడన్గా మన మైండ్లో ఆ థాట్స్ వచ్చినప్పుడే మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనిపిస్తుంది.
1: చెప్ప

0: Hyderabad's heartbeat,
1: Secunderabad's vibe.
0: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
0: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.
2: చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉండేదో కదా. గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళాలన్నా, ఫ్రెండ్స్తో బయట గేమ్స్ ఆడుకోవాలన్నా, స్కూల్ నుంచి వచ్చాక బ్యాగ్ ఒక మూలన పెట్టి అమ్మతో తినడానికి ఏముంది అని అడగడం అన్నా. అప్పుడు పెద్దగా ఏమీ లేకపోయినా హ్యాపీనెస్ మాత్రం చాలా ఉండేది. ఒక చిన్న చాక్లెట్ కూడా స్పెషల్గా అనిపించేది. ఒక బర్త్డే వస్తుంది అంటే ఎంతో ఉత్సాహంగా ఉండేది. స్కూల్ పిక్నిక్ అంటే విపరీతమైన ఎగ్జైట్మెంట్. ఎందుకంటే అప్పుడు మనం చాలా సింపుల్ థింగ్స్ని కూడా ఎంతో గొప్పగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మన దగ్గర టెక్నాలజీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, చాయిస్లు చాలా చాలా ఉన్నాయి. కానీ సమ్టైమ్స్ ఎక్కడో పీస్ మాత్రం తక్కువైంది అని అనిపిస్తూ ఉంటుంది. ఓల్డ్ మెమరీస్ స్పెషల్గా అనిపించడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. అవి మన జీవితంలోకి ఒక పర్టిక్యులర్ ఎమోషన్స్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఒక సాంగ్ వింటే మనకు సాంగ్ మాత్రమే కాదు, ఆ సాంగ్ వింటున్నప్పుడు మనతో పాటు ఉన్న మనుషులు కూడా గుర్తొస్తారు. ఒక ఓల్డ్ స్కూల్ యూనిఫామ్ చూసినప్పుడు ఆ యూనిఫామ్తో పాటు అప్పుడు మనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ గుర్తొస్తారు. ఒక ఓల్డ్ హౌస్ ఫోటో చూస్తే ఆ ఓల్డ్ హౌస్ కాదు, ఆ ఇంట్లో ఉన్న మెమరీస్, ఆ ఇంట్లో ఉన్న గుర్తులు మనల్ని డెఫినెట్గా మళ్ళీ తలుస్తాయి. అందుకే మెమరీస్కి వాల్యూ చాలా చాలా ఎక్కువ, మోర్ దెన్ యాక్చువల్లీ వాట్ వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ అవర్ వర్డ్స్. ఏమంటారు? మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీకెప్పుడన్నా అనిపించిందా మన చైల్డ్హుడ్లో టైం చాలా స్లోగా గడిచింది అని? ఒక సమ్మర్ వెకేషన్ అంటే ఎండ్లెస్ అనిపించేది. ఇప్పుడు ఒక వీక్ ఎలా అయిపోతుందో కూడా తెలియట్లేదు. మండే వచ్చేస్తుందా, అలా బ్లింక్ చేస్తే ఫ్రైడే అండ్ టైమ్ ఇస్ జస్ట్ ఫ్లయింగ్. అందుకేనేమో మన ఓల్డెన్ మెమరీస్ మనకు ఒక రిమైండర్ లాగా అనిపిస్తూ ఉంటాయి. లైఫ్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ అచీవింగ్ ఎవ్రీ టైమ్, కొన్ని మూమెంట్స్ సింప్లీ ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా ఉంటాయి కదా. ఫ్రెండ్స్తో నవ్వుకోవడం, ఫ్యామిలీతో మాట్లాడడం, గ్రాండ్ పేరెంట్స్తో స్టోరీస్ వినడం, ఒక రోడ్ సైడ్ ఐస్ క్రీమ్ తినడం, రెయిన్లో తడవడం, ఇలాంటి చిన్న చిన్న మెమరీసే తర్వాత పెద్ద పెద్ద మెమరీస్గా మారుతాయి. ఈ చిన్న చిన్న మూమెంట్స్ ఈరోజు చిన్నగా అనిపించినా వాటిని రేపొద్దున మనం చెరిష్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఆన్ దాట్ బ్యూటిఫుల్ నోట్, దిస్ ఇస్ యువర్ ఆర్జే సత్య సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. లైఫ్ ఇస్ టు లివ్ ఎవ్రీ సింగిల్ డే, బికాస్ వన్స్ ద డే ఇస్ గాన్ ఇట్స్ గాన్ ఫర్ ఎవర్. సో లివ్ లైఫ్ టు ది ఫుల్లెస్ట్ అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే సత్య సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. మీకోసం అయితే బ్యూటిఫుల్ సాంగ్స్ వెయిట్ చేస్తున్నాయి అండ్ సరిగ్గా 9:30 నయరంగ వింటారు. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా, మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.